ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 18వ తేదీ, శనివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5 గంటల 57 నిమిషాల 39 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఒకే తోట పువ్వులం. ఎస్టీజీవి వరదరాజు గారి సాహిత్యం, డాక్టర్ మండపాక శారద గారి సంగీతం, బృందగానం.

దేశభక్తి గీతం విన్నారు. సమయం 6:05 గా వస్తోంది. కొంచెంసేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీ.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన పఠనం శ్రీమతి వేము సుబ్బలక్ష్మి గారు.
1: మంచం ఉన్నంత మందం కాళ్ళు చాపాలి అని ఒకప్పటి మాట. అప్పట్లో ఉన్నదానితో సరిపెట్టుకునే తత్వం. కానీ రోజులు మారాయి. కాళ్ళు ఉన్నంత మందం మంచం చేయించుకోవాలి, అంతేగాని మంచంలో ముడుచుకొని పడుకోవాలి అనే రోజులు పోయాయి. మన లక్ష్యాలు ధ్యేయాలు ఉన్నతంగా ఉండాలి. ఒక విద్యార్థి చదువుకునే రోజుల్లో ప్రథమ తరగతిలో ఉత్తీర్ణుడిని కావాలి లేదా కళాశాలలో ప్రథమోడిగా రావాలనుకుంటే దాన్ని లక్ష్యంగా మలుచుకుని లక్ష్య సాధనకు ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి. రోజుకు ఎన్ని గంటలు చదవాలి, అనుకోకుండా ఎన్ని గంటలు వృధా కావచ్చు, ఎన్ని పుస్తకాలు చదవాలి, వాటిని ఎలా స్వీకరించాలి మొదలైన లెక్కలు వేసుకోవాలి. పూర్వ విద్యార్థులలో ప్రథములుగా వచ్చిన వారిని కలుసుకుని వారి అనుభవాలు తెలుసుకుని దానిని బట్టి నిర్మాణాత్మక ప్రణాళికను తయారు చేసుకోవాలి. సంకల్ప బలము ఆత్మవిశ్వాసము ఉండాలి. మన ప్రియ ప్రధాని మోదీ గారు వెండి చెంచాతో పుట్టలేదు. కష్టపడి ఆత్మవిశ్వాసంతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించి నేడు ప్రధాని అయ్యారు. డాక్టర్ అంబేద్కర్ గారు, ప్రకాశం పంతులు గారు, అబ్దుల్ కలాం గారు పేద కుటుంబాలలో పుట్టి స్వశక్తితో తమను తాము తీర్చిదిద్దుకున్నారు. లక్ష్యం అనేది ఉన్నతంగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. అంతేగాని ఇతరులకు ఇబ్బంది గాని హాని కలిగించేదిగా గాని చట్టవిరుద్ధంగా గాని ఉండరాదు. నేడు కొంతమంది యువతరము సామాజిక మాధ్యమాల కోసం అనవసరంగా జీవితాలను పణంగా పెట్టి పిచ్చి పనులు చేస్తున్నారు. అటువంటివి లక్ష్యాలు అవ్వో. లక్ష్యం అనేది మన ఇంట్లో వారు బయటవారు మెచ్చుకునేటట్లు ఉండాలి. ఒక విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అధ్యాపకులకు తెలియజేసి వారి సహాయ సహకారాలు కూడా అడగాలి. శాశ్వత నష్టాలు కలిగించే తాత్కాలిక సంతోషాలు వదులుకోవాలి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్లాలంటే కేవలం లక్ష్యాలను ఏర్పరచుకుంటే చాలదు. ప్రణాళికాబద్ధంగా వాయిదాలు వేయకుండా కృషి చేయాలి. స్వల్పకాల సుఖాలు వదులుకుంటేనే దీర్ఘకాల సుఖాలు లభిస్తాయి. ఒక విద్యార్థి తను చదువుకునే వయస్సులో విద్యా సాధనకు, ఆరోగ్యం కోసము, ఆటల కోసము తగు సమయాన్ని ముందే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం సహకరించకపోతే గమ్యం చేరుకోలేము. లక్ష్య సాధనలో అనుకోని విధంగా ఓటములు ఎదుర్కోవచ్చు. పెద్దలు చెప్పినట్లు ప్రయత్నించకుండా ఉండడం కంటే ఓటమి చాలా మంచి పరిణామం. విజయము సాధించిన ప్రతి ఒక్కరూ మొదటి ప్రయత్నంలోనే అది సాధించలేదు. ఓటమి విజయానికి పునాది అంటారు. ఒకసారి ఓటమి ఎదురైతే ఏ కారణాల వల్ల విఫలం అయ్యామో అని సమీక్షించుకోవాలి. లక్ష్య సాధనలకు ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. చేయలేను, చేతకాదు, అసాధ్యం, వదిలేద్దాం వంటివి నిరాశాపూరిత ఆలోచనలు వదిలేయాలి. అబ్దుల్ కలాం గారు కలలు గను, ఆ కలలు నిజం చేసుకో అన్నారు. ప్రయత్నము లేని కలలు వ్యర్థంగా మిగిలిపోతాయి. కొంతమంది మంచి లక్ష్యాలు నిర్ణయించుకున్నా మిత్రులు కానీ బంధువులు కానీ వారిని వెనక్కి లాగుతూ ఉంటారు. నీవెల్ల కాదురా, పలానా వాడు కూడా దీనిలో విఫలం అయ్యాడు అంటారు. అటువంటివి పట్టించుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో లక్ష్య సాధనలు కృషి చేయాలి. మన లక్ష్యాలను గురించి 10 మందిలో గొప్పలు చెప్పుకోకూడదు. కేవలం మన విజయాలు మాత్రమే మన గురించి మాట్లాడాలి. కొంతమంది కొత్త సంవత్సర నిర్ణయాలలో ఉదయపు నడక ముఖ్యంగా ఉంటుంది. కేవలము 2 లేదా 3 రోజులు మాత్రమే ఆ పని చేస్తారు. ఉదయం లేవాలంటే బద్ధకం. ఈ ఒక్కరోజు మానేస్తే ఏమవుతుంది అనే పలాయన బాద ఆలోచనలు వస్తాయి. లక్ష్య సాధనలో మనకు మనమే ప్రేరణ కల్పించుకోవాలి. ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకోవాలి. లక్ష్య సాధనలో పడే కష్టము వర్తమానంలో ఇబ్బందిగా ఉన్నా భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని సాధిస్తే లభించే తృప్తి, గౌరవము వంటివి ఆలోచించుకుంటే మనం పడే కష్టం దూదిపింజలాగా ఉంటుంది. ఒక విద్యార్థి ప్రవేశ పరీక్షల్లో సామాన్యంగా ఉత్తీర్ణుడు అవడం వేరు. మొదటి 10 మందిలోనో 100 మందిలోనో ఉండడం వేరు. అలా రావాలనే లక్ష్యం ఉంటే దానికి తగిన కృషి, పట్టుదల, ప్రణాళిక ఉండాలి. మన లక్ష్యాలను మొదలుపెట్టడానికి మంచి ముహూర్తాలు అవసరం లేదు. వెంటనే మొదలుపెట్టడమే మంచి ముహూర్తం. కాలం కంటే విలువైనది లేదు. అంతకంటే జీవితంలో వృధా లేదని ఒక ఆంగ్ల సామెత. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక నిమిషం కూడా వృధా చేయరాదు. సంవత్సరం పాటు కష్టపడి ఒక లక్ష్యం కోసం చదివిన విద్యార్థి ఒక నిమిషం పరీక్ష జరుగు ప్రదేశానికి ఆలస్యంగా వెళితే లోపలకు పంపరు కదా.
0: శ్రీమతి వేము సుబ్బలక్ష్మి గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మనం ఎక్కడైనా బయట ప్రదేశంలో కూర్చున్నప్పుడు దోమలు కొడుతూ ఉంటాయి, ఈగలు వాళ్తూ ఉంటాయి, ఎంత చిరాకు చిరాకుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. మరి ఎప్పుడైనా మనం కొట్టంలోకి వెళ్ళి పశువులను గమనిస్తే పశువులకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గనక కొట్టాన్ని శుభ్రంగా ఉంచకపోతే ఈగలు దోమలు వాటితో పాటుగా రకరకాలైనటువంటి బాహ్య పరాన్న జీవులు ఇబ్బంది పెడతా ఉంటాయి. పిడుదులని, గోమారులని, పేలని, ఇలా ఒకటేమిటి రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మనం పట్టించుకోకపోతే, వాటిని జాగ్రత్తగా మనం గమనించుకోకపోతే, మనము దేనికోసమైతే పశుపోషణ చేస్తున్నామో, దేనికోసమైతే గొర్రెల పోషణ చేస్తున్నామో, దాని ఫలితం ఉండదు. ఒకవైపు పాల ఉత్పత్తి తగ్గిద్ది, మరొకవైపు మనకు గొర్రెల్లో అయితే మాంసం ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. మరి దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి? ఈ బాహ్య పరాన్న జీవులు ఒక్కటేనా ఉంటాయి? లేదు, వాటి లోపల కూడా రకరకాలైనటువంటి అంతర పరాన్న జీవులు, మామూలుగా మనము నట్టలు అంటుంటాం, ఈ నట్టలు కూడా లోపలికి వెళ్ళి లోపల ఈ పశువులకి, ఈ గొర్రెలకి, గొర్రెపిల్లలకి, దూడలకి మనం పెట్టినటువంటి మేపంతా కూడా వాటి శరీరానికి అబ్బకుండా అవి లాగేసుకుంటూ ఉంటాయి. కొన్నేమో కడుపులో పెగుల్లో ఉంటుంటాయి, కొన్ని ఈ అంతర పరాన్న జీవులు కాలేయంలో చేరి అక్కడ ఇబ్బంది పెడతా ఉంటాయి. మరి ఈ బద్దె పురుగులు పేగుల్లో ఉండి మనము వాటి కోసం వేసినటువంటి మేపు అరిగించుకొని కష్టపడి అవి జీర్ణం చేసుకునేటప్పుడు ఈ బద్దె పురుగులు ఆ సారాన్ని అంతా లాక్కుంటూ ఉంటాయి. దీనికి తోడు మనం గమనిస్తే ఈ దూడలు కానీ గొర్రెపిల్లలు కానీ సరిగ్గా ఎదగకుండా చిన్న వయసులో చనిపోతుంటాయి ఒక్కొక్కసారి. సరే, దానికి ఇతర రకాల కారణాలున్నా గుండ్రు పురుగులు, ఇంగ్లీష్లో రౌండ్ వామ్లు అంటుంటారు, వీటి వలన కూడా చనిపోతాయి అనేది మనలో చాలామందికి తెలియదు. అంటే మనం సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోతే గొర్రెపిల్లలు, దూడలు చనిపోయేటువంటి పరిస్థితిని ఈ నట్టలు తీసుకొస్తాయి. ఇకపోతే మనము అసలు బయట ఇబ్బంది పెట్టేటువంటి పురుగుల సంగతి తర్వాత మాట్లాడుకుందాం. లోపలికి పోయి లోపల ఇబ్బంది పెట్టేటువంటి పురుగుల్లో ముఖ్యంగా మనకి తెలియదు, అవి బయట కనిపించవు. మరి ఎట్లా తెలుస్తుంది? మామూలుగా మనం చూస్తూ ఉంటే ఈ దూడలు బక్కచిక్కుంటాయి, మనం ఎంత మేపేస్తున్నా ఎన్ని పాలు దాబిస్తున్నా పెరగవు. అలాగే పెద్ద పశువులు అయితే ఈ చిక్కటి ఇరోచనాల్లాగా వస్తాయి, ఒక్కోసారి ఎర్రగా కూడా వస్తుంటాయి. అలాగే మనకి దూడలు కానీ లేకపోతే గొర్రెపిల్లలు కానీ నట్టల నివారణకు సరైన సమయంలో మందులు కనుక తినిపించకపోతే చనిపోతూ ఉంటాయి. కొన్ని గొర్రెలకైతే గొంతు కింద వాపు కూడా వస్తూ ఉంటుంది. మరి ఇవన్నీ చూసి మనము లోపల దానికి సరైనటువంటి ఆహారం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే సరైనటువంటి ఆహారం శరీరానికి పట్టడం లేదు, దానికి కారణం అంతర పరాన్న జీవులు అనేది మనకు అర్థమవ్వాలి. ఏం చేయాలి? మరి దానికి కూడా రకరకాలైనటువంటి మందులు ఉంటాయి, క్రమం తప్పకుండా మనం వాటికి మందులు తినిపించాలి. గొర్రెలు అయితే 3 నెలలకు ఒక్కసారి, పెద్ద పశువులు అయితే 6 నెలలకు ఒక్కసారి. కానీ దూడలకి పిల్లలకి చిన్నప్పుడే మొదలు పెట్టాలి. ఉదాహరణకి దూడలు అయితే 4వ నెల నుంచే మొదలు పెట్టాలి. ఇవి గనక సరిగ్గా చేయకపోతే మనకి సరైనటువంటి పిల్లలు పెద్ద అయ్యి పాడి పశువులుగా ఉపయోగపడవు, వాటిలో ఆరోగ్యం సరిగ్గా ఉండదు, సరైన సమయానికి ఎదకరాదు. అలాగే గొర్రె పిల్లలైతే పెద్ద అయిన తర్వాత గొర్రెలు బాగా మాంసాన్ని ఒంటికి పట్టించుకోలేవు. దీనికోసం మనము పశువైద్య సిబ్బంది సహాయంతో సరైన సమయంలో నట్టల నివారణ మందులు తాపించుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా వేసినా వేయకపోయినా మనమైతే తాపించుకోవాలి. రకరకాలు ఉంటాయి వీటిలో, ఆల్బెండజోల్ అని,

అదని ఇదని రకరకాలు ఉంటాయి. మన సొంతగా ఏది వేసుకోకూడదు. పశు వైద్యుల సలహాతోటి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ అంతర పరానజులు ఏవి అనేది తెలుసుకొని దానికి తగ్గ మందు వేయించుకోవాలి. కొంతమంది గొర్రెల పోషకదారులు వాళ్ళు సొంతగా బుడ్డులు పోస్తూ ఉంటారు నోట్లో, కొంత ఉపయోగపడచ్చేమో కానీ ఇవి మటుకు సరైన మందు వేయాలి. ఎప్పుడు ఒకటే రకమైన మందు కూడా తాపించకూడదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అంతర పరానజులు ఎక్కువగా ఈ వాగుల దగ్గర, ఉదాహరణకి ఈ నత్తలు ఉంటాయి చూశారు, ఆ నత్తల లోపల ఈ అంతర పరానజీవులు గుడ్లు ఉంటుంటాయి. అవి అక్కడ తిరుగుతూ ఉంటే ఆ గడ్డికన్నిటికీ కూడా ఆ దానికి సంబంధించినటువంటి గుడ్లు అవి నతుక్కుంటుంటాయి. ఆ గడ్డి ఎప్పుడైతే ఈ పశువులు తిన్నాయో ఆ గడ్డితో పాటుగా గుడ్లు కూడా లోపల పోయి లోపల పశువులు తిన్న ఆహారాన్ని అన్నింటినీ కూడా అవి లాగేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఈ వాగుల చుట్టూరు ఉన్నటువంటి గడ్డిని తినకుండా మనం మన పశువులను ఆపుకోవాలి, గొర్రెలకు కూడా. ఇక బాహ్య పరానజీవులు, ఈ గోమార్లు, పిడుదులు, జోరీగలు, వీటి సమస్యను పరిష్కరించుకోవాలంటే మనకు ఒక రకమైనటువంటి మందులు దొరుకుతాయి. పశువులకు చిక్కాన్ని పెట్టి తర్వాత మనం శరీరమంతా గనక ఆ మందుని పిచికారీ చేస్తే ఒక గంట సేపు గంటన్నర సేపు ఉంటే ఆ పురుగులన్నీ చచ్చిపోతాయి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగేసేయచ్చు. దాంతోపాటుగా కొట్టం కూడా శుభ్రంగా మనం మందుతోటి పిచికారీ చేయాలి. ముఖ్యంగా కొట్టం గోడలకు గనక సున్నం వేయగలిగితే ఆ రంధ్రాల్లో వాటిలో వీటిలో దాక్కున్నటువంటి ఈ గుడ్లు కానీ వాటి పిల్లలు కానీ ఆ పిడుదులు ఇవన్నీ కూడా ఉండకుండా పోతాయి. అలాగే కొట్టాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, పొడిగా ఉంచుకోవాలి. వీలైతే మనం ఏదైనా బాగా మంచి పొగ పెట్టేసినట్టయితే పచ్చి వేపాకుతోటి గాలి వచ్చే దిశలో దోమల గీమల నుంచి కూడా మన పశువుని కాపాడుకోవచ్చు. ఇవి ముఖ్యంగా మనం మన పశువుల్ని, గొర్రెల్ని ఈ బాహ్య పరాన్న జీవులు అలాగే అంతర పరాన్న జీవుల నుంచి కాపాడుకోవడానికి మనం తీసుకోవాల్సినటువంటి కనీస చర్యలు.

రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:44:41. మరికొద్ది క్షణాలలో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంధ్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంధ్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు వస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదే విధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ లో అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యలు అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 14.14 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

0: స్మృత్ 2.0 పథకం ద్వారా 250,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదే విధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్ట్, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచస్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గ్లో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీల్లో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడిస్తూ
2: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అందిశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో 7:15 నేటి మాట శీర్షికన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షులు నెల్సన్ మండేలా గారి జయంతి. జయంతి రామయ్య పంతులు గారి గురించి జయంతి సందర్భంగా లలిత సంగీతం కుమారి లక్ష్మీ నాగనాథన్ గారి స్వరంలో, యు శివగారి కీబోర్డ్, యు సూర్యనారాయణ గారి తబల, పుష్పాంజలి సమాచారవాణి, ప్రకాశం జిల్లా సమాచార లేఖ శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు 8:30 అందిస్తారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో 8:35 శ్రీ వి దొరైస్వామి అయ్యంగారు వీణావాదనం, డి బాలకృష్ణ గారి సహకార వీణ, కుట్టాళం శ్రీ ఆర్ విశ్వనాథ్ అయ్యర్ మృదంగం, కెఎస్ మంజునాథన్ గారు ఘటం. పాటల పల్లకి 8:59 వసుధైక కుటుంబం 10:00, పాటల పల్లకి 10:15 మధురిమ 11:00, 12:10 మధుమంజరి, మహిళావాణి 1:33 హలో బాగున్నారా, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు, సైనిక మాధురి శ్రీమతి సరోజిని శ్రీహర్ష్ గారి వ్యాఖ్యానంతో 2:31 జనసంఖ్య అంశంగా. అనంతర ప్రసారం సాయంత్రం 5:00 యువవాణితో మొదలు, ఆ తర్వాత సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. మేఘావర్ మోహన్ కి ప్రేమ్ కథ శ్రీమతి అర్పితా దత్తరాయ్ కథానిక గుంజన్లు 7:15 బల్లిసీమలు. ఆంధ్రప్రదేశ్లో సమర్థ రుణ వినియోగానికి ఒక సమగ్ర విధానం. శాస్త్రవేత్త వ్యవసాయ కళాశాల నాయర వి రాజేంద్ర ప్రసాద్ గారి వివరణ. రాత్రి 10:00 దేవబ్రత్ సితార్ వాదనం జాతీయ సంగీత కార్యక్రమంలో. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పునరాభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీస్ జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ధి పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు కేంద్ర హోంమంత్రి సిలిగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సహాన్సోతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచ స్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై 2వ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని

0: పొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికిన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానెల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్ధమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఏకకాలంగా ఆడిటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థి స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ కన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పివిఎస్ సింధు ఈరోజు మహిళల సింగిల్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. విశేషాలు మరొకసారి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
2: PM जय अब गरीबों की जय बन गई है।

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట. నేటి మాటలో తొలి అంశం, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షులు నెల్సన్ మండేలా గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు.

నెల్సన్ రోలిహ్లాహ్ల మండేలా ఈ నెల ఇదే తేదీన 1918లో జన్మించారు. తూర్ప్ కేప్ ప్రావిన్స్లోని మేజో గ్రామంలో, ఇది దక్షిణాఫ్రికాలో ఉంది. తండ్రి ఎంఫనిస్వా గడ్లా మండేలా థెంట్ రాజకుటుంబానికి సలహాదారు. నెల్సన్ మండేలా ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత ఫోర్ట్ హేర్ విశ్వవిద్యాలయం, విట్వాటర్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అప్పట్లో దక్షిణాఫ్రికాలో నల్లజాతీయుల మీద జరుగుతున్న వివక్షను రూపుమాపడానికి ఆయన 1942లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు. అహింసా మార్గంలో పోరాటాలు ప్రారంభించారు. ప్రభుత్వం ఆయన అణిచివేయడానికి దిగడంతో సాయుధ పోరాట విభాగానికి నాయకత్వం వహించారు. తత్ఫలితంగా జైలు జీవితం. 1962లో ఆయనకు జీవిత ఖైదు పడింది. తన జీవితంలో దాదాపు ఎంతో విలువైన చైతన్యశీలమైనటువంటి 27 సంవత్సరాల కఠిన కారాగార శిక్షణ అనుభవించాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఉన్నవారంతా కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. వారందరికీ ఆయన స్ఫూర్తి ప్రదాత, ఒత్తిళ్ళు, దేశంలో జరగిన ఉద్యమాలు. దీంతో విధి లేక ఫిబ్రవరి

1991-1990లో ప్రభుత్వం ఆయన విడుదల చేసింది. నల్ల జాతీయులకు ఓటు హక్కు లభించింది. 1994లో జరిగిన ఏఎన్సి ఘన విజయం సాధించింది ఆ ఎన్నికల్లో. మొదటి నల్ల జాతి అధ్యక్షుడిగా మే నెల 1994లో నెల్సన్ మండేలా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో శాంతి సమానత్వం నెలకొల్పడానికి ఆయన చేసిన కృషికి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి 1993లో వచ్చింది. ఈ సేవల గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి ఆయన జయంతి జరిగే ఇదిగో జూలై 18 నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. జీవితాంతం మానవ హక్కులు సమానత్వం కోసం పోరాడిన మండేలా 2013 డిసెంబర్ 5న తుదిశ్వాస విడిచారు.

నేటి మాటలో రెండవ అంశం జయంతి, రామయ్య పంతులు గారి జయంతి. జయంతి రామయ్య పంతులు గారు అనగానే మనకి గుర్తొచ్చేది శాస్త్ర విజ్ఞానాన్ని సహేతుకంగా తన వాగ్రూపంలో వ్యక్తీకరించడం, అలాగే ప్రతిభను గుర్తించగలిగే ప్రతిభ, మించి కవిశాసన పరిశోధకులుగా వ్యావహారిక భాషోద్యమం జరిగినప్పుడు గ్రాంధికవాదులకు నాయకత్వం వహించిన వ్యక్తిగా కూడా తెలుగు సాహిత్య చరిత్రలో ఆయన పేరు సుస్థిరమైంది. ఆయన పుట్టింది కూడా ఈరోజే 1860లో కోనసీమలోని ముక్తేశ్వరంలో. సంస్కృత ఆంధ్ర భాషల్లో ప్రాథమిక విద్యాభ్యాసం, తర్వాత రాజమహేంద్రవరంలో ఆంగ్ల భాష. 1882లో ఆయన పట్టభద్రత పొంది 1884 వరకు పిఠాపురం మహారాజా వారి పాఠశాలలో ప్రధాన అధ్యాపకునిగా పనిచేసి న్యాయవాద పరీక్ష కూడా ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ మండలాధికారిగా చేరారు. 1911లో రాష్ట్ర న్యాయాధీశులయ్యారు. ఆంధ్ర వాంగ్మయానికి వీరు చేసిన సర్వతోముఖ సేవ చాలా చెప్పుకోదగిందని విజ్ఞులు చెప్తారు. మండలాధికారిగా చాలా శాసనాలు సేకరించారు, పరిశోధించారు. దానిలో దేవులపల్లి శాసనం, యుద్ధమల్లుని శాసనం ముఖ్యం. అలా సేకరించిన శాసనాల్లోని పద్యాలను క్రోడీకరించే శాసన పద్యమంజరి అనే పేరుతో రెండు భాగాలు ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు తాము ప్రకటించినవి కాక 1926 వరకు సేకరించి ఉంచిన తెలుగు శాసనాలను వీరిని పరిష్కరించాలి అని కోరారు. ఆ గ్రంథమే దక్షిణ హిందూ దేశ శాసనాలు, పదో సంపుటంగా ప్రకటితం. రాష్ట్ర న్యాయాధీశులుగా పిఠాపురం బొబ్బిలి వెంకటగిరి సంస్థానాధీశుల ప్రోత్సాహంతో ఆంధ్ర సాహిత్య పరిషత్ ఏర్పాటైంది. ఈ పేరు మనందరం వింటాం, సాహిత్యంలో ఉన్న చాలామందికి తెలుసు. దానికి 5000 తాడపత్ర గ్రంథాల సేకరణ. ఈ పరిషత్తుకు మొదట చెన్నపూర్లో ఉండి తర్వాత కాకినాడకు మార్చారు. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికను ప్రకటించి దానిలో ఎన్నో అముద్రిత గ్రంథాలు ముద్రించారు. సాధారణంగా సాంకేతిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇవన్నీ సేకరించడం అన్నది కష్టసాధ్యం కావచ్చు, కానీ దుస్సాధం మాత్రం కాదు. కానీ ఆ రోజుల్లో పరికరాలు ఏమీ లేకుండా అవి దొరికే పరిసరాలు ఎక్కడో అన్వేషించి ఆచూకీలు కనిపెట్టి ఎంతో శ్రమపడ్డాక అవి దొరుకుతాయా లేదా దొరికినా ఏ శిథిలావస్థలో ఉంటాయో, దాన్ని పదిలం చేసే విధానం ఏమిటి, ఇవన్నీ ఆనాటికి శాస్త్రీయ పద్ధతులు ఉంటే వాటిని అనుసరించి ఆ శాసనాలు తీయడం, వాటిని పరిష్కరించడం, ఇది సంపూర్ణంగా వాటి పట్ల నిస్వార్థమైనటువంటి ఇష్టం స్పష్టంగా ఉంటే తప్ప సాధ్యమయ్యేవి కాదు. అదిగో అలాంటి వాటన్నిటికీ కూడా పునర్జయంతిగా జయంతి రామయ్య పంతులు గారు బాధ్యత వహించారు. ఆయన రససిద్ధులైన కవి కూడా. ఉత్తర రామచరిత్ర, చంపు రామాయణం వారి స్వతంత్ర రచనలు. ఇక పిఠాపురం మహారాజు వారి ఆర్థిక సహాయంతో సూర్యరాయాంధ్ర నిఘంటువును 1936లో రాశారు. ఆధునికాంధ్ర వాంగ్మయ వికాస వైఖరి విమర్శనాత్మక గ్రంథం కూడా జయంతి రామయ్య పంతులు గారిదే. డిఫెన్స్

0: ఆఫ్ లిటరీ తెలుగు, ద్రవిడియన్ లెక్సికోగ్రఫీ, ఇవన్నీ ఆంగ్ల భాషలో రాశారాయన. 1925లో వచ్చాయి భాషా గ్రంథాలు. గ్రాంధిక భాషావాదే, కానీ భాషాపరంగా ఎంతో సేవ చేశారు. ఆయన గ్రాంధిక భాషావాది అన్నదాంతో ఎవరికైనా భేదం ఉంటే ఉండొచ్చు, కానీ వారి వ్యక్తిత్వం గొప్పది. పూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యమందే అని ఆ ఒక్క విషయం మీదే, ఆయనతో ఆ ఒక్క విషయం మీద విభేదించిన వాళ్ళు మిగతా విషయాల్లో ఆయనకి ఆప్తమిత్రులు కూడా. ఆంధ్ర సాహిత్య పరిషత్కు శాశ్వత భవన నిర్మాణం వారి నిర్యాణంతరం వారి సోదరిమణి ప్రభల వెంకట సుబ్బమ్మ గారు కల్పించారు. కవిజనాశ్రయం ఛందశాస్త్రం గ్రంథాన్ని రాశారు. 1932 ముద్రణ మనకి లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారు ప్రతి ఏడాది బిఏ స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలో జయంత రామయ్య పంతులు స్మారక బహుమతి ఉంచేవారు. దానిని అందించడం భాషాసేవగా చారిత్రక పరిశోధకులు రచయితలు చెప్తూ ఉంటారు. జయంతి రామయ్య పంతులు గారు జూలై 1860లో పుట్టారు. జయంతి వారి వర్ధంతి ఫిబ్రవరి 19, 1941. నేటి మాట విశేషాలు విన్నారు. ఇప్పుడు
1: కుంభాగ్రాలపై మన శుంభధ్వజముగ్రాల చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూతకాటులు నాకే మొక్కవలదే. ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే. ఏనయ్యుర్రి నెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్య నెల్ల సాధించవలదే. ఏనే

మాయాబజార్ చిత్రం నుండి మాధవపెద్ది సత్యం గళంలో పద్య గానం విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు లలిత సంగీతం. కుమారి లక్ష్మీ నాగనాథన్ గారి స్వరంలో, యు శివగారి కీబోర్డ్, యు సూర్యనారాయణ గారి తబల. ముందుగా కందుకూరి రామభద్రరావు గారి రచన ఎంత చక్కనిదోయ్ ఈ తెలుగు తోట.

కార్యక్రమంలో కడపటి పాట వడ్డేపల్లి శ్రీకృష్ణ గారి సాహిత్యం. వెన్నెల కురిసే శారద రాత్రి.

కుమారి లక్ష్మీ నాగనాథన్ గారి స్వరంలో లలిత సంగీతం విన్నారు. యు శివగారి కీబోర్డ్, యు సూర్యనారాయణ గారి తబల. ఇప్పుడు ఒక చిత్రగీతం.

లక్ష్మీ నివాసం చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి. శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం నుండి శ్రీరంగం గోపాలరత్నం.

మునుసబు గారి అల్లుడు చిత్రగీతం విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, అదే స్వరద్వయంలో అల్లరి పిల్లల చిత్రగీతం.

0: ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా, సకల శాస్త్రములు చదివినావా, గురువుల వాత్సల్యముతో విద్య గరిపిరా.
1: అవును తండ్రి.

0: పుష్పాంజలి విన్నారు. ఉదయ సమీరాల్లో తుది అంశంగా సమయం 8 గంటలకు ఆవుస్తోంది. మరికొద్ది క్షణాలలో సమాచార్ ప్రభాత్, హిందీ వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి
1: క్యాచ్ ద రెయిన్. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
2: जल है तो हम है, आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं। रिचार्ज पिट और शाफ्ट बनवाएं, अनुपयोगी बोरवेलों

వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ విబీజీ రామ్జీ పథకం దేశ గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపించబోతోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో ఈ నెల 2వ తేదీన జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. విబీజీ రామ్జీ పథకంపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాల విస్తరణే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో విబీజీ రామ్జీ పథకం అమలు తీరును కేంద్ర ప్రభుత్వ బృందం పరిశీలించింది. ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వ ఎంఓఆర్డి డైరెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం ఈ నెల 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్ర పర్యటనలో భాగంగా సింగరాయకొండ మండలం కనుమళ్లలో పర్యటించింది.

0: ప్రభుత్వ ఎంఓఆర్డి డైరెక్టర్ రాజేశ్వరి నేతృత్వంలోని బృందం ఈ నెల 7వ తేదీన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం క్షేత్ర పర్యటనలో భాగంగా సింగరాయకొండ మండలం కనుమళ్లలో పర్యటించింది. ఈ పథకం కింద జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను, ఈకేవైసీ వివరాలను బృందం పరిశీలించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని ఈ నెల 4వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డౌలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమన్నారు. జిల్లా సమీక్ష సమన్వయ సమావేశం ఈ నెల 15వ తేదీన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు పి రాజాబాబు, విజయ సునీత, ఉమ్మడి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అటవీ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, వ్యవసాయ, అనుబంధ శాఖలు, రోడ్లు, భవనాలు, నీటిపారుదల రంగాలపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తాగు సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అమృత్ 2 కింద జిల్లాలోని పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఈ పథకం కింద జిల్లాకు 744,34,00,000 రూపాయలను విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీన ఒంగోలులో అమృత్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఒంగోలుకు 424,42,00,000, మార్కాపురం పట్టణానికి 63,14,00,000, పొదిలికి 126,17,00,000, దర్శికి 130,61,00,000 రూపాయల మేర నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఒంగోలు నగరంతో పాటు మార్కాపురం, పొదిలి, దర్శి పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. జిల్లాలో ఈ నెల 11వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 27,715 రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, 190 సివిల్, 14 ప్రీ లిటిగేషన్ స్థాయి కేసులను పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద తెలిపారు. వివిధ కేసులలో కక్షిదారులకు 5,50,00,000 పరిహారంగా అందించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లో 27 బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పొగాకు కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. జిల్లాలోని ఒంగోలు, టంగుటూరు, కొండపీల్లోని పొగాకు వేలం కేంద్రాలను ఆయన ఈ నెల 1వ తేదీ, 3వ తేదీల్లో పరిశీలించారు. ఈ నేపథ్యంలో పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి కొనుగోలుదారులకు సూచించారు. వేలంలో నో బిడ్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యాపారులందరూ వేలంలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రీ వి దొరైస్వామి అయ్యంగార్ వీణావాదనం వింటారు. సహకార వీణ శ్రీ డి బాలకృష్ణ. మృదంగం కుట్టాళం శ్రీ ఆర్ విశ్వనాథ అయ్యర్. ఘటం శ్రీ కెఎస్ మంజునాథన్. కార్యక్రమంలో ముందుగా నాయకి రాగంలో త్యాగరాజ రచన నీ భజన ఆదితాళం.

ஹமீர் கல்யாணிலு, சுவாதி திருநாள் ரச்சனை. காங்கேய ஆதிதாளம்.

కార్యక్రమంలో తుదిగా ముత్తుస్వామి దీక్షితర్ రచన. శ్రీరామం నారాయణగౌడ రాగం ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వి దొరైస్వామి అయ్యంగ్ గారు వీణావాదనం విన్నారు. డి బాలకృష్ణ గారు సహకార వీణ, కుట్టాళం శ్రీ ఆర్ విశ్వనాథ్ అయ్యర్ గారు మృదంగం, కెఎస్ మంజునాథన్ గారు ఘటం. కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి. ఫోన్ ద్వారా శ్రోతలు చలనచిత్ర గీతాన్ని కోరుకొని, రేడియో ద్వారా వినే అంశం ఫోన్ నెంబర్లు 2727244, 2727288, జత చేయవలసిన కోడ్ 0891. తొలి శ్రోత ఎవరు ఏం కోరుకుంటున్నారు విందాం.
1: హలో
0: హలో, నమస్కారం అండి. పాటల పల్లకి.
1: హలో, నమస్తే సార్. నేను ఆపుండి ప్రసాద్, శశికళ, రేణుకానగర్ కాలనీ, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: అయ్యా,
1: ఇవాళ ఎస్పీ రంగారావు గారి వర్ధంతి అండి. అతను నటించిన చిత్రం మాయాబజార్ చాలా సూపర్ హిట్ సినిమా. అందులోని ఆహ్లా పెళ్లి అంట ఎందుకంటే కోరుకుంటున్నాను, అతని వాయిస్ వినపడుతుంది ఇసుక పాటలని.
0: సరేనండి, వినండి.
1: తప్పకుండా వేయండి సార్.
0: ఓకే,
1: థ్యాంక్ యూ సార్. నమస్తే.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: విజయనగరం నుంచి వెంకట సుబ్బారావు సార్. నా బాలబాలకృష్ణ సినిమా నుంచి నారాయణ నీలేలా నవరస

0: హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: మాకు నిప్పు లాంటి మన సినిమా నుంచి పాస్ కావాలి సార్.
0: తప్పకుండా.
1: సార్ ఉంటా సార్. నమస్తే సార్.
0: మీ పేరు?
1: నా పేరు తాతయ్యలండి, భోగాపురం అండి.
0: మరి ఆ మాట చెప్పాలి కదా.
1: థ్యాంక్ యూ సార్. ఓకే సార్.

0: హలో,
1: హలో, నమస్కారం సార్. సరే శర్మ గారు,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకటరావు. అనకాపల్లి గౌడపాల నుంచి మాట్లాడుతున్నానండి. మాకు సంబరాలు రాంబాబు సినిమా నుంచి మాధుపా సత్యం గారు పాడారండి. విన్నారా? విన్నారా? ఈ విన్నారా?

0: హలో,
1: హలో సార్, నమస్తే సార్
0: నమస్కారం అండి. మీ పేరు?
1: కరణ్ గారు. నా పేరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సూరిబాబు అండి. నా పేరు
0: చెప్పండి
1: పెద్దాపురం.
0: సూరిబాబు గారు.
1: నాకు ఎస్సీ రంగారావు గారు వర్ధంతి సందర్భంగా విక్రమార్క విజయంలో పాట వినిపించగలరా?
0: తప్పకుండా.
1: ఓకే సార్.

0: హలో,
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: నమస్కారం. బాగున్నాను. మీ పేరు?
1: నా పేరు మెత్తా రమణ, ఎల్మెచ్చారే పెదపిల్లి.
0: చెప్పండి రమణయ్య గారు.
1: నాకు ఎమ్మిడి కుమార్ సినిమాలో కన్నెపిల్లతోటి పిల్లగారికి వచ్చినాం పీ నాటల్.

0: హలో,
1: హలో, నమస్కారం సార్. నా పేరు చిత్తూరు సత్యనారాయణమూర్తి అండి.
0: చెప్పండి. సత్యనారాయణమూర్తి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వేపకొండ నుంచి మాట్లాడుతున్నాను
0: ఏ
1: సార్.
0: సినిమా?
1: యువతరం కదిలిందులో
0: ఏం పాట?
1: ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో అని పాట కావాలి సార్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: హలో హలో
1: హలో,
0: చెప్పండి.
1: మాకు గ్యాంగ్లీడ్లో నుంచి వాన వాన విలువై అనే సాంగ్ కావాలండి.
0: మీ పేరు?
1: నా పేరు రాజండి, జిల్లా పరిషత్ నుంచి మాట్లాడదాం కాకినాడ.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: పంచుకోట చిత్రానికి అద్దరేసి నాకు అత్తయ్య కళ్ళలోకి వచ్చింది పాట.
0: అవునా, కంచుకోట?
1: కంచుకోట సార్.
0: సరేనండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
1: చెంగల్పేట తుమ్మలపల్లి వరకు కాకి అప్ప.
0: అలాగేనండి.

0: చారు అంది
1: నిలువున ముచ్చట గంజ
0: ఆ ఉసురు ఫలితంగా నా దేవుడు నాకు దక్కనే దక్కడంది ఆ ఉసురు ఫలితంగా నా దేవుడు నాకు దక్కనే దక్కడంది
2: ఏడా బాయ్

పాటల పల్లకి ఫోనిన్లో కార్యక్రమం విన్నారు. మరిన్ని పాటలతో ఈ పల్లకి మీ చెంత చేరే సమయం 10:15. సమయం 10:00 వస్తుంది. వసుధైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి రిలీ కొద్ది క్షణాల్లో.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు విఫలమవడంతో మరోసారి తీవ్ర ఘర్షణలు నెలకొన్నాయి. గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ అమెరికా ఇరాన్ దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుద్దానికి శాశ్వత ముగింపు పలకడానికి చర్చలు జరపాల్సిన 60 రోజుల్లో సగం రోజులవుతున్నప్పటికీ ఇరుపక్షాల మధ్య సంప్రదింపులకు బదులు పరస్పరం దాడులు కొనసాగుతున్నాయి. ఇది తిరిగి పూర్తిస్థాయి యుద్దంగా మారుతుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్లోని అమెరికా సైనిక కేంద్రాల లక్ష్యంగా ఐఆర్జీసీ క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్ 2 క్షిపణి లాంచర్లు క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. దీనికి ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలోని లోపల ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేసింది. ఒమన్ తీరంలోని జలసంధిలో ఆదివారం ఒక కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి చేయడంతో మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయమున్న బహ్రెయిన్పై పలుమార్లు ఇరాన్ వైమానిక దాడి చేసింది. అలాగే జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంలోనూ ఇంధన ట్యాంకులు, క్షిపణి డిపోలను ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వచ్చిన 4 క్షిపణులను కూల్చివేశామని జోర్డాన్ ప్రకటించింది.

ప్రకటించింది. కువైట్ సైతం ఇరాన్ దాడులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులుంటాయని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికాకు చెందిన యుద్ద విమానాలను కూల్చివేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లేలా చేశామని ఐఆర్జీసీ తెలిపింది. సిరియాలోని అల్తన్ఫ్లోని అమెరికా స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు వివరించింది. ఇరాన్లో సైనిక స్థావరంతో పాటు వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా 7 మరణించినట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా జోర్డాన్లో ఉన్న పలు అమెరికా రీఫ్యూలింగ్ విమానాలు, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ తెలిపింది. ఇందుకోసం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించినట్లు పేర్కొంది. ఇక భారతదేశం మద్దతుతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవుపై కూడా అమెరికా వైమానిక దాడులు చేసింది. ఓడరేవులోకి వాణిజ్య ట్రాఫిక్ ను పర్యవేక్షించే టవర్ ను అమెరికా దళాలు కూల్చివేశాయి. ఇక నిన్నటి వరకు అమెరికా జరిపిన దాడుల్లో 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హుసేన్ కిర్మాన్పూర్ తెలిపారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ అయిన క్నెసెట్ నిన్న అధికారికంగా రద్దయింది. పార్లమెంట్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు 62-0 ఓట్ల తేడాతో క్నెసెట్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ రద్దుతో ఆ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనిశ్చితికి తెరలేవుగా 27 అక్టోబర్ కొత్తగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2023 అక్టోబర్ 7 హమాస్ దాడి, ఆ తర్వాత యుద్ద పరిణామాల తరువాత ఇజ్రాయెల్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు చెప్పబోతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో దాదాపు 50 తర్వాత తన పూర్తి 4 పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించింది. 1988 తర్వాత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తున్న పార్లమెంట్ కూడా ఇదే కావడం విశేషం. అయితే పార్లమెంట్ రద్దు కావడానికి కొన్ని గంటల ముందు నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం పలు వివాదాస్పద చట్టాలను ఆమోదించుకుంది. అందులో ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి అటార్నీ జనరల్ అధికారాలను పరిమితం చేసే బిల్లును పాస్ చేశారు. అలాగే మీడియా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణను పెంచే వివాదాస్పద మీడియా సంస్కరణల బిల్లును కూడా ఆమోదించారు. ఇజ్రాయెల్ ఎన్నికల విధానం ప్రకారం మొత్తం 120 ఆ దేశ పార్లమెంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 61 స్థానాల మెజారిటీ సాధించాలి. అయితే 39 ఇజ్రాయెల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న 76 బెంజమిన్ నెతన్యాహుకు ఈ ఎన్నికలు అత్యంత ప్రధానంగా మారనున్నాయి. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా యాండీ బర్నహామ్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా యాండీ బర్నహామ్ను నిన్న అధికారికంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన వచ్చే సోమవారం బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధానమంత్రి కీ స్టామర్ రాజీనామా సమర్పించిన వెంటనే కింగ్ చార్లెస్ III యాండీ బర్నహామ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించనున్నారు. లండన్లో జరిగిన లేబర్ పార్టీ ప్రత్యేక సమావేశంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్ షబానా మహ్మద్ బర్నహామ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఎంపీ ఒక్కరే కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని షబానా మహ్మద్ వెల్లడించారు. గురువారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లోని లేబర్ పార్టీకి చెందిన 403 మంది ఎంపీల్లో 379 మంది ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. యాండీ బర్నహామ్ గతంలో గ్రేటర్ మాంచెస్టర్ నగరానికి మేయర్గా పనిచేశారు. అంతకుముందు బ్రిటన్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. యుక్రెయిన్ సహా మరో 9 యూరోపియన్ దేశాలు కలిసి బాలిస్టిక్ క్షిపణుల ముప్పును ఎదుర్కొనేందుకు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్స్కీ సమక్షంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఐరోపా కోసం ఉమ్మడి సమగ్ర బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించడమే తమ లక్ష్యమని సభ్యదేశాలు స్పష్టం చేశాయి. యుక్రెయిన్తో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్ కలిసి ఈ కొత్త కూటమిలో ఉన్నాయి. ఐరోపా భద్రత కోసం ఈ కూటమి అవసరమని, భవిష్యత్తులో ఎదురయ్యే క్షిపణి ముప్పులను అడ్డుకునేందుకు, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కూటమి పనిచేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. రష్యాతో 5 కొనసాగుతున్న యుద్దంలో యుక్రెయిన్ భారీ స్థాయిలో బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొందని, ఆ అనుభవాన్ని ఐరోపా మొత్తం వినియోగించుకునేలా ఐరోపా భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని సభ్యదేశాలు పేర్కొన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తిగా రక్షణాత్మక లక్ష్యంతోనే రూపొందిస్తున్నామని, ప్రస్తుతం ఐరోపాలో అమల్లో ఉన్న లేదా భవిష్యత్తులో ఏర్పాటు కానున్న నేషనల్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇది అనుబంధంగా పనిచేస్తుందని స్పష్టం చేశాయి. ఇక మరోవైపు యుద్దంతో తీవ్రంగా దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి యూరోపియన్ యూనియన్ కీలక ముందడుగు వేసింది. అమెరికా, ఐక్యరాజ్యసమితి సహా మొత్తం 65 దేశాలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో దాదాపు 1 బిలియన్ డాలర్లు సమీకరించినట్లు యూరోపియన్ యూనియన్ విదేశాంగ వ్యవహారం

0: వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్ సోమవారం ప్రకటించారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన పాలెస్తీనా డోనర్స్ గ్రూప్ సమావేశం అనంతరం ఈ నిధిని ప్రకటించారు. గాజాలో పునర్నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ఈ నిధిని వినియోగించనున్నామన్నారు. ఈ సందర్భంగా పాలెస్తీనా ప్రజలకు అత్యంత విశ్వసనీయ మద్దతుదారుగా యూరోపియన్ యూనియన్ నిలుస్తోందని కాజా కల్లాస్ పేర్కొన్నారు.
1: Yesterday I had the discussions with the Palestinian Prime Minister Mustafa on the state of play. The Palestine donor group today raised 900 million euros. The EU is the most credible supporter for the Palestinian people. We are the largest donor and the strongest backer of the two-state solution. And this leads me to the West Bank. All the 27 member states agree that Israeli settlements are illegal under international law.
0: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా కోసం భారత్ పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రసంగించారు. అంతర్జాతీయ వేదికల్లో గ్లోబల్ సౌత్ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రపంచం ప్రస్తుతం తీవ్రమైన ఘర్షణలు, హింస, అస్థిరతను ఎదుర్కొంటున్న సమయంలో భద్రతా మండలి పాత్ర మరింత కీలకంగా మారిందన్నారు. ప్రపంచ పాలనలో భారత్ అనుసరించే విధానాన్ని వివరిస్తూ శాంతి అనే భావనను ప్రతిపాదించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, సమృద్ధి విడివిడిగా సాధ్యం కాదని, సమగ్ర అభివృద్ధి ద్వారానే స్థిరమైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ అడుగు పెడితే విస్తృత సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతునిస్తుందని జయశంకర్ ఉద్ఘాటిస్తూ,
2: As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world. A world where the voice of the global south is heard in equal measure. A world where peacekeeping is ready for contemporary and future challenges. A world where multilateralism reflects contemporary realities and provides effective solutions, not remain a bystander. A world where the promise of technology is fully realized while safeguarding against its misuse and misapplication. Recent developments have only demonstrated that peace, progress and prosperity cannot be sustained in a fragmented manner. We are too tightly bound, whether it is through supply chains, technology or communication.
0: ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ను కలిసి ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న కీలక పరిణామాలపై సానుకూలంగా చర్చించినట్లు జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. భారత్ పొరుగుదేశమైన చైనా ప్రపంచ సాంకేతిక రంగాన్ని తీవ్ర ప్రభావితం చేసే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్స్ పరిశ్రమకు అత్యంత కీలకమైన హీలియం గ్యాస్ ఎగుమతులపై చైనా తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ ప్రారంభమైన సైనిక ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా హీలియం కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అందుకే తమ దేశీయ ఏఐ పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. మైక్రోచిప్స్ తయారీ ప్రక్రియలో కూలింగ్ కోసం హీలియం గ్యాస్ అత్యంత కీలకమని, చైనా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల అమెరికా, ఐరోపా, భారత్ లోని టెక్ కంపెనీలకు చిప్స్ సరఫరా మళ్లీ భారంగా మారే అవకాశం ఉందని, ఫలితంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో స్థానికులు, పాకిస్తాన్ సైన్యం మధ్య హింసాకాండ కొనసాగుతోంది. రావల్కోట్ నగరంలో న్యూ బస్ టెర్మినల్ సమీపంలో నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 6 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ సైన్యం ఈ నిరసనలను అరికట్టేందుకు జరిపిన కాల్పుల కారణంగానే ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో చాలా కాలంగా పెరుగుతున్న అసంతృప్తి కూడా ఈ ఘర్షణలకు దారితీసింది. ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని కంపాల నగరంలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో 20 పిల్లలు, మరో వ్యక్తి మరణించారు. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పాఠశాల విద్యార్థులు ప్రసిద్ధ సిపి ఫాల్స్ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లి తిరుగు పయనమవుతుండగా కప్చోర్వా జిల్లా పరిధిలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో స్కూల్ బస్సు ఒక పెద్ద బండరాయిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నివాసితులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. అలాగే పెరూ దేశంలో గురువారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 14 ప్రాణాలు కోల్పోయారు. ఒక మినీ బస్సు లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ వాహనం శాన్ జువాన్ జిల్లా నుంచి C.DDOS కు 19 ప్రయాణించగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర

అగ్ని ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. థాయిలాండ్ నగర ఉత్తర ప్రాంతంలోని నాలాడ్ ప్రాఫో పబ్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో 27 మంది మృతి చెందారు. మరో 63 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. నిర్వాహకుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు చేరుకున్నారు. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్కు చెందిన సుయెజ్ MS-29 వ్యోమనౌకలో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి ఆయన బుధవారం తెల్లవారుజామున ISSలోకి ప్రవేశించారు. అంతరిక్షంలోనే దాదాపు 8 నెలల పాటు ఉండి వివిధ ప్రయోగాలు చేయనున్నారు. కజకిస్తాన్లోని బైకునూర్ కాస్మోడ్రోమ్ నుంచి భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:17 సోయజ్ MS-29 వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించారు. 8 నిమిషాల్లోనే నౌక కక్షిలోకి చేరుకుంది. సుమారు 3 గంటల ప్రయాణం తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రచాల్ మాడ్యూల్కు విజయవంతంగా అనుసంధానమైంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ISSలోకి అడుగుపెట్టిన 3 వ్యోమగాములకు అక్కడిప్పటికే ఉన్న వ్యోమగాములు స్వాగతం పలికారు. లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్టన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026 ఘనంగా ముగిసింది. పురుషుల సింగిల్స్లో జానిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా మహిళల సింగిల్స్లో సరికొత్త ఛాంపియన్ ఆవిర్భవించింది. ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా 2వ ఏడాది కూడా దక్కించుకున్నారు. ఇక మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన 21 సంవత్సరాల లిండా నోస్కోవా చరిత్ర సృష్టించింది. అదే దేశానికి చెందిన కరోలినా ముచోవాపై విజయం సాధించి తన కెరీర్లో మొట్టమొదటి గ్రాండ్స్లామ్ టైటిల్ను అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ఫిఫా ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కోసం జట్లు ఖరారయ్యాయి. న్యూయార్క్లోని మెట్లైఫ్ స్టేడియంలో ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ దేశాలు పోటీ పడనున్నాయి. ఇక సెమీఫైనల్ మ్యాచ్లో ఓటమి పాలైన ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు 3వ స్థానం కోసం ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్లో పోటీ పడతాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి

0: హలో,
1: శుభోదయం శర్మ గారు.
0: శుభోదయం. మీ పేరు?
1: నల్లమల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయగారు మండలం మార్చవరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకటరెడ్డి గారు, ఏ సినిమా, ఏ పాట?
1: అమర్ సింగ్ జక్కన చిత్రం నుంచి అండి. ఏదో ఏదో ఏదో ఇలిగింత
0: అవునా?
1: ఏమిటి పూలకి.

0: हेलो हेलो
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: ముత్తైదు సినిమా నుంచి
0: మీ పేరు?
1: నా పేరు ఉమా అండి. ఏటకొప్పాక నుంచి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఏటకొప్పాక అండి.
0: ముత్తైదు సినిమాలో ఏం పాట?
1: సుధా రాధ సుధా అన్న పాట.
0: సుధా రాగ సుధా. సరే, తప్పకుండా వినండి.
1: ఓకే.

0: హలో
1: హలో నమస్తే అండి.
0: నమస్కారం. మీ పేరు?
1: కామేశ్వరి అండి, అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి కామేశ్వరి గారు.
1: అక్బర్ సలీం అనార్కలి చిత్రంలో రేయి ఆకిఫ్ అనే పాట వినిపించండి.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు
1: సామర్లకోట నుంచి వీరభద్రని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి. వీరభద్రరావు గారు ఏ సినిమా, ఏ పాట?
1: మాకు వయసు పిలిచిన చిత్రం నుండి మబ్బే మసకేసింది అన్న పాట.

0: హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: బత్తిని రవికుమార్ మాట్లాడుతున్నాను సార్. శ్రీకాకుళం
0: చెప్పండి,
1: జిల్లా వజ్రపూడి.
0: ఏ సినిమా, ఏ పాట?
1: రాధాకృష్ణ. రాధాకృష్ణ జేబు దొంగ సార్.
0: రాధాకృష్ణ జేబు దొంగ?
1: లేదు సార్, జేబు దొంగ.
0: జేబు దొంగలో అయితే ఏ పాట?
1: నీలా.

0: हेलो हेलो हेलो,
1: నమస్కారం అండి. శ్రీనివాస్ అన్న పేరు.
0: నమస్కారం. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి?
1: హైదరాబాద్ మోదీపట్నం సార్.
0: ఏ సినిమా?
1: సార్ సోమ్ ఒకటిది శోక ఒకటిది ఈ శత్రువులో కాకా ఇద్దరు ఆ పాటగా సార్.
0: సరేనండి, తప్పకుండా వినండి.

0: జిత్తును వేయరా, ఎత్తును జిత్తును వేయరా.
1: ఆకాశం నీ హద్దురా,

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. పాటల పల్లకి
1: రాజేంద్ర కుమార్ కాకినాడమ్మా.
0: ఓకేనండి, మీకు ఏ సినిమాలో పాట కావాలి?
1: దొంగరాముడు అండి.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను. ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి. శ్రోతలు పాటలు పల్లకి ఫోన్ ఇన్లో సినిమా పాటలు వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, అలాగే 2727288. విశాఖేతరులైతే 0891 జత చేసి ఫోన్ చేయాల్సి ఉంటుంది.

నాకి అరకోడి కూరున్నది. అందులోకి అరకోడి కూరున్నది. ఆపై పొట్టు చారున్నది.

0: హలో
1: మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి ఫోన్ ఇన్ సినిమా పాటలు చెప్పండి. మీ పేరు?
1: నా పేరు కే రాజు, విజయనగరం నుంచి.
0: ఓకేనండి, మీకు ఏ సినిమాలో పాట కావాలి?
1: దేవుడమ్మ సినిమాలో ఎక్కడో దూరాన కూర్చున్నావు.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. పాటల పల్లకి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి, మీకు ఏ సినిమాల పాట కావాలి?
1: మాకు కలస ఉంటే కలసము సినిమా నుంచి ఘంటసాల గారి పాడారమ్మా, నావరాలు తింటే వేల పూర్తి పాట వినిపించాడమ్మా.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ అమ్మా.

0: హలో.
1: అదే రుద్రవేణిలో నమ్మక నమ్మకపు పాడు కావాలండి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఊసులని.

మీరు ఇంతవరకు పాటల పల్లకి ఫోనిల్లో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధురిమ పాత సినిమా పాటలు వింటారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు, సీతారాములు చిత్రం నుండి. శ్రోతలు మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

చిన్ని కృష్ణుడు చిత్రం నుంచి ఆశా భోన్స్లే పాడిన పాట విన్నారు శ్రోతలు. మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

చిన్ని కృష్ణుడు చిత్రం నుంచి ఆశా భోన్స్లే పాడిన పాట విన్నారు శ్రోతలు. మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

పి సుశీల వి రామకృష్ణ పాడిన పాట విన్నారు మహాత్ముడు చిత్రం నుండి. శ్రోతలు మధురిమ పాత సినిమా పాటలు వింటున్నారు.

0: travel time and traffic congestion and boost industrial and economic growth in the Pune region. The projects will be implemented under the design, finance, build, operate and transfer model with a 29-year concession period and are scheduled for completion within 4 years. The government has convened an all-party meeting tomorrow ahead of the monsoon session of the parliament beginning on Monday. During the meeting, the government will seek cooperation from all political parties to ensure the smooth functioning of both houses of parliament. The monsoon session will commence from Monday and continue till 13th of next month. The India Meteorological Department IMD has issued red color warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. The IMD has forecast heavy to very heavy rainfall conditions over Arunachal Pradesh, Assam, Meghalaya, Chhattisgarh and Uttarakhand till tomorrow. In badminton, Indian shuttler and two-time Olympic medalist P.V. Sindhu stormed into the women's singles final of Japan Open in Tokyo today. She entered the final after her opponent and world number 4, Chen Yufei of China, retired during the second set of the match. Sindhu won the first set 21-19 and was leading in the second set 15-10 when her Chinese rival got retired. Sindhu will next face Japan's Akane Yamaguchi in tomorrow's final as she bids for the Japan Open title. In FIFA World Cup, European rivals France and England will lock horns in the third place playoff match at the Miami Stadium tonight. The match is scheduled to begin at 2:30 a.m. Indian Standard Time. France's World Cup campaign came to an end after a semi-final defeat against Spain. And that is the end of this news bulletin.
1: Akasavani, Visakhapatnam Kendram, Madhu Manjari, Cinema Patlu Vintaru.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధు మంజరి సినిమా పాటలు వింటారు. సీతారామయ్య గారి మనవరాల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాటిని పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

మధుమంజరి సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెళ్లి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

గోపి, గోపిక గోదావరి చిత్రం నుండి కౌసల్య చక్రి పాడిన పాట వింటారు. సంగీతం చక్రి, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

మధు మంజరి సినిమా పాటలు. ఇందులో చివరిగా చెన్నకేశ్వరరెడ్డి చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి.

మీరు ఇంతవరకు మధు మంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటులోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ధ విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారీ గవర్నమెంట్ నే పూరి దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల ఏక స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారీ దునియా నే యే దేఖ్ భీ లియా, హమారీ సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178

₹1,000 కోట్ల రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు.

అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్కు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగుతేజం పీవీ సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామీ స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ అయిన 1934 నుంచి 3వ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తిరస్కరించారు.

0: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈవేళ అంతరిక్షంలోకి ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సినిమా పాటలు వింటారు. రోజా చిత్రం నుంచి మిన్మిని పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం రాజశ్రీ.

రాక్షసుడు చిత్రం నుంచి ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరు సుందరరామూర్తి.

శ్రోతలు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గోదావరి చిత్రం నుండి చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన పాట వింటారు. సంగీతం MM రాధాకృష్ణన్, సాహిత్యం వేటూరు సుందరరామూర్తి.

నువ్వే నువ్వే చిత్రం నుంచి నిత్య సంతోషిని ఉదిత్ నారాయణ పాడిన పాట వింటారు. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

తెలుగు సినిమా పాటలు వింటున్నారు కార్యక్రమం. ఇప్పుడు ఒక్కడు చిత్రం నుంచి సునీత ఉదిత్ నారాయణ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

మీరు వినే ఈ పాట పెళ్లి చేసుకుందరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. సంగీతం కోటి, సాహిత్యం సాయి శ్రీహర్ష. ఈనాటి కార్యక్రమంలో చివరిగా ప్రియురాలు పిలిచింది చిత్రం నుంచి సాధనా సర్గం పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం వైరముతు.

మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఇక వార్తల్లోని వివరాలు. మహిళలు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మహిళలను అవమానించే ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధం ఉన్న పార్టీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గుడివాడ పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజావేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
1: మూడో శనివారం వస్తే నాకు గుర్తొచ్చే ఏకైక కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ఇది నా మనసుకు చాలా దగ్గరుండే కార్యక్రమం. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. పరిశుభ్రత అంటే కేవలం రోడ్లు క్లీన్ చేయడమే కాదు, చెత్త లేకుండా చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎక్కడికక్కడ మీలో ఒక ఫీలింగ్ రావాలి, సమక్షేమం అర్హులందరికి ఇవ్వాలి. ఇంకా ఆదాయం పెరిగితే పెరిగిన ఆదాయం నుంచి సమక్షేమ కార్యక్రమాలు కూడా ముమ్మరంగా ఇస్తాం.
0: స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ఈరోజు నింగిలోకి వెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12:05 చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో స్కైరూట్ శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఏళ్ల తరబడి స్కైరూట్ చేసిన కృషి ఫలితమే ఈ విజయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యం అందించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో ట్రామా విభాగానికి కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. మరో 100 పడకల భవన నిర్మాణం నిర్మిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
2: నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటా వస్తా ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. ఈరోజు ట్రామా బ్లాక్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో 100 బెడ్లుంటాయి, 85 వార్డుల్లో బెడ్లు, 15 ICU బెడ్లు. ఇందులో 2 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్రే, ECG, అల్ట్రాసౌండ్, అదేవిధంగా డ్రెస్సింగ్ రూములతోటి ఓపీ ఉంటుంది. ఇక్కడ 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం.
0: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పాలనలో నెలకొల్పుతో

0: జరుగుతున్న సుపరిపాలనకు నిదర్శనంగా రాష్ట్రంలోని 23 గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మక ఐఎస్ఓ పత్రం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలో సిటిజన్ చార్టర్ అమలు, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, క్రమం తప్పని సమీక్షలు వంటి ఉత్తమ పాలనా ప్రమాణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఘనత సాధించిన గ్రామ పంచాయతీలను ఇందుకు కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అరకులోయ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతిలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆలిండియా చాప్టర్ చైర్మన్ల సమావేశం 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటకులు ఎక్కువ రోజులు బస చేసేలా క్యారవాన్, అడ్వెంచర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే స్థానిక సంస్కృతిని పెంపొందించడమే ప్రభుత్వ విధానమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. నగరంలో ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉందన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎస్ గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి గ్యారేజీ ఆవరణలో స్వచ్ఛంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇక అనంతపురంలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో ఇటీవల నిర్మాణంలో ఉన్న బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. అనంతరం పెనుకొండలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసిపట్టడం క్యాచ్ ది రైన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు, ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రహదారులపై వర్షపు నీరు చేరింది. ఈ వర్షాలతో వ్యవసాయానికి ఊరట లభించిందని, వరి సాగుతో పాటు ఇతర పంటలకు తగిన తేమ అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను

0: ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. విజయవంతమైన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
4: ప్రకటనలు విన్నారు. ఇదే ప్రసారంలో 2:31 సైనిక్ మాధురి కార్యక్రమంలో జనసంఖ్య అనే అంశం మీద శ్రీమతి సరోజిని శ్రీహర్ష్ నిర్వహణలో కార్యక్రమం వింటారు. హిందీ కార్యక్రమం సైనిక్ మాధురి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మహిళా వాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళా వాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోనిన్లో సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, అలాగే 2727288. విశాఖేతరులైతే 08

0: హలో,
1: హలో, బాగున్నారా?
0: బాగున్నాను మేడం గారు. మీరు బాగున్నారండి?
1: బాగున్నామండి. మీ పేరు?
0: నా పేరు సుబ్బలక్ష్మి అండి.
1: ఓకే,
0: నేను
1: ఎక్కడి
0: క్రాప్
1: నుంచి
0: నుంచి
1: మాట్లా
0: చెప్తున్నానండి. క్రాప్ అండి. మాకు సుగ్గాడే చిన్న సినిమా లేదండి. సుగ్గాడే చిన్న ఆయన ఒక పిట్టనైనా కొట్టలేదు సుగ్గాడు అని పాట.
1: ఓకేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
0: అలాగే మేడం.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే మేడం జీ.
1: నమస్తే అండి. బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు బాగున్నారండి.
1: బాగున్నానండి. మీకు ఏ సినిమాలో పాట కావాలి? మీ పేరు?
0: సూర్యకుమార్ ఫ్రమ్ గాజువాక.
1: ఓకే,
0: విచిత్ర బంధం మూవీలో వేసే ఒక పూల తోట.
1: ఓకేనండి, ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
0: థ్యాంక్ యూ మేడం జీ, నమస్తే.

0: హలో హలో
1: హలో అండి,
0: హలో, బాగున్నారండి?
1: బాగుందానండి. నా పేరు రాధిక అండి.
0: ఓకే, ఎక్కడి నుంచి
1: నేను
0: మాట్లాడుతున్నారు?
1: కాకినాడ నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే,
1: నాకు కళ్యాణ వైభవం ఈనాడే పాట కావాలండి.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: తప్పకుండా మేడం.
0: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి.
0: అండి గుడ్
1: బాగున్నారా?
0: మార్నింగ్.
1: గుడ్
0: బాగున్నాను మేడం
1: మార్నింగ్.
0: గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నానండి. గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్
1: శుభ
0: ఆఫ్టర్నూన్,
1: మధ్యాహ్నం.
0: శుభ శనివారం మేడం గారు.
1: ఓకే ఓకే.
0: అయితే ఇవాళ ఎస్పి రంగారావు వర్ధంతి సందర్భంగా
1: ఓకే ఓకే.
0: బంగారు పాపలో నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతాను మేడం గారు.
1: చెప్పండి.
0: పాల్గొన స్కూలు.
1: ఓకే.
0: బంగారు పాపలో కక్క దిమ్మి తోలు బొమ్మ పాట ఏంటి మేడం గారు?
1: ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
1: అండి. ఓకే.
2: ఆపదలు గాయే దిమ్మి తక్క దిమ్మి తోల్ బొమ్మ దిని తమాస చూడ వెకీల్ బొమ్మ.

0: ஹலோ
1: హలో
0: హలో
1: హలో అమ్మ మేడం గారు చెప్తాను.
0: బాగున్నారండి. మీ పేరు చెప్పండి.
1: నా పేరు అమ్మాయి అండి.
0: ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాజవాకండి.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
1: అదే పాపం పసివాళ్ళలో పాట వేస్తాను అన్నారు కదా.
0: ఓకేనండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: సరే.

0: को बधाई दी और इसे भारत की अंतरिक्ष यात्रा में एक महत्वपूर्ण क्षण बताया। रक्षा मंत्री राजनाथ सिंह ने कहा, आतंकवाद को कतई बर्दाश्त न करने की भारत की नीति सिर्फ एक बयान नहीं है बल्कि दृढ़ कार्रवाई का सूचक भी है। पश्चिम बंगाल के तराई क्षेत्र और सिक्किम में कल तक मूसलाधार बारिश का रेड अलर्ट और पीवी सिंधु टोक्यो में जापान ओपन बैडमिंटन टूर्नामेंट के महिला सिंगल्स के फाइनल में पहुंची। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्टनम केंद्रम। वातावरण। విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందించిన వాతావరణ వివరాలు: వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1.1 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం చదురుమదురుగా వర్షం పడినట్లుగా నమోదైంది. వాతావరణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1-2 జల్లులు పడే అవకాశం కలదు. ఆంధ్ర తీర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 2 రోజుల వరకు వాతావరణ సూచన ఏమీ లేదు. ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ 60 కిలోమీటర్ల వరకు ఈ గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రేతర ప్రాంతాలలో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 2 రోజుల వరకు వాతావరణ సూచన. నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొన్ని భాగాలను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరాన తీరం వెంబడి బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఈ గాలుల వేగం 60 కిలోమీటర్ల వరకు వీస్తూ తుఫాను వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచించడమైనది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో సైనిక్ మాధురి.

0: इसी के साथ आज के इस कार्यक्रम का समय समाप्त होता है। अपनी दोस्त सरोजनी को आज्ञा दीजिए। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:01 దాటి 5 సెకండ్లు. ఈనాటి ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్పై రెండో ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయం సమయం 5 గంటలు కావస్తుంది. 323.6 మీటర్స్ అనగా 925 కిలోహెచ్పై మీడియా వేవ్ ద్వారా సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమండ్రిలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలో ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ద్వారా కూడా వినవచ్చు. ముందుగా యువవాణి

ఈనాటి యువవాణిలో మీ దారి మీకు తెలుసా? యువతకు అసలు మనమేమి చెప్పనక్కర్లేదు, వాళ్ళకన్నీ తెలుసు అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటారంతా. అయితే నాణానికి మరోవైపు ఉన్నట్లు అన్నీ తెలిసిన కొందరు మాత్రం ఎంతకీ

ఓ నిర్ణయానికి రాలేకపోతుంటారు. దీంతో నలుగురితో పాటు మనం అనుకుంటూ ఉన్నత విద్య కెరియర్లో తప్పుడడుగులు వేస్తూ ఉంటారు. సొంత ఆసక్తులు సామర్థ్యాలతో సంబంధం లేకుండా సాగే ఈ హెడ్ మెంటాలిటీ సంతోషాలు ఉన్నా అంతిమంగా నష్టాలే ఎక్కువ. కాబట్టి సామర్థ్యాలు కెరియర్కు దిక్సూచిగా ఉండాలి. ఇప్పుడు ఒక చిత్రగీతం అందాం. విశ్వరూపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా పాండ్ పాట విందాం.

తరువాత యువానిలో లక్ష్యం ఒక్కటే అయినప్పుడు నలుగురు నడిచే దారిలో వెళ్ళడం మంచిదే, కానీ మీ గమ్యం అది కాదని తెలిసినప్పటికీ ఇతరుల మార్గంలోనే నడిస్తే నష్టపోయేది మీరే. అందుకే కోర్సు లేదా కెరియర్ ఎంపికలో మీరు ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడం ఎంతో ముఖ్యం. నలుగురు నడిచేదా, మీకు నచ్చేదా తెలుసుకోవాల్సింది మీరే. చిత్రగీతం విందాం. ఠాగూర్ చిత్రం నుంచి చంద్రబోస్ రచనలో, మణిశంకర్ సంగీతంలో, శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: యువానిలో మీ దారి మీకు తెలుసా? చిన్నప్పటి నుంచి కలిసి చదివిన ఎవరో మంచి కోర్సు తీసుకున్నారు, నీవు అందులోనే చేరితే కొత్తలో అంతా బాగానే ఉంటుంది. కొద్ది రోజులు అయ్యాక అది తన ఆసక్తికి తగిన కోర్సు కాదని తెలుసుకున్నాక నచ్చిన దాంట్లో చేరి స్నేహితులు కొత్త కోర్సుల్లో చేరి లక్షల్లో ప్యాకేజీలు గడుస్తున్నాడును కాకుండా నిజంగా మీకు ఏది ఇష్టమో ఎందులో పట్టు ఉందో తెలుసుకొని ముందుకు సాగితేనే మేలంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి చంద్రబోస్ రచనలో ఎంఎం కేర్వాణి సంగీతంలో ఎంఎం కేర్వాణి పాడిన పాట వింటారు.

తర్వాత యువానిలో సొంతంగా ఆలోచించే శక్తి విచక్షణ ఉన్నప్పటికీ కేవలం సమాజంలో ఎక్కువ మంది చుట్టూ ఉన్నవాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారని వాళ్ళను పూర్తిగా అనుసరించడం ఎప్పటికీ సరైన విధానం కాదు. ఆసక్తి లేకపోయినా మీకు ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలనిపించింది, ఏదో కష్టపడో కోర్సు నేర్చుకుని ఓ చిన్న ఐటీ జాబ్ సంపాదించారు. కొద్ది రోజులు బాగానే ఉంది, నెమ్మదిగా అసలు తత్వం బోధపడుతుంది. ఇష్టం లేకుండా చేసే పని మీద భారంగా అనిపించడం ప్రారంభమవుతుంది, దానివల్ల మానసిక ఒత్తిడి అసంతృప్తి మొదలవుతాయి. ఇప్పుడు చిత్రకథ ఉందాం. అడవిరాముడు చిత్రం నుంచి వేటూరి సుందరమూర్తి రచనలో, కేవీ మహదేవన్ సంగీతంతో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా పాండ్ పాట వింటారు.

ఇక యువవాణిలో మీ దారి మీకు తెలుసా? కేవలం డిగ్రీలోనే చూసి ఉద్యోగాలు ఇచ్చే రోజులను ఎప్పుడో దాటేశాం. ప్రస్తుతం వ్యవస్థలో మార్కెట్లో కావాల్సింది ప్రాక్టికల్ నైపుణ్యాలు. ఒకవేళ ఉద్యోగం సంపాదించినా అవుట్పుట్లో ఏదైనా తేడా వస్తే ఉద్యోగానికి మరొకరు కాచుకొని కూర్చుంటారు. అందుకే ట్రెండ్తో పాటు ఏ ఉద్యోగానికైనా పనికొచ్చే స్కిల్స్ని అలవర్చుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు చిత్రగీతం విందాం. సుందరాకాండ చిత్రం నుంచి వేటూరు సుందరరామూర్తి రాసిన రచనలో ఎంఎం కీరవాణి సంగీతం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రపాండ పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు మెలోడీ పాటలు వింటారు. 1980 నుంచి 2000 సంవత్సరం మధ్య పాటలు వింటారు. ముందుగా శుభాకాంక్షల చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో కోటి ఎస్ఎ రాజకుమార్ సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్రపాడిన పాట వింటారు.

తరువాత మాస్టర్ చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో దేవ సంగీతంలో చిరంజీవి గారు పాడిన పాట వింటారు.

0: మీరు ఇంత బాగా పాడగలరని మేము అస్సలు అనుకోలేదు మాస్టర్.
1: ఇంతవరకు నేను ఎప్పుడూ పాడలేదు, ఇదే ఫస్ట్ టైం.
2: సార్, మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్.
1: మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది, చేశారంటే.
3: మాస్టర్, ఈ పాటకు మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది.
1: డాన్సర్గా చాలా బాగుంటుంది, చేయండి.
4: మీరు
1: డాన్సర్? నో నో నో.
5: ప్లీజ్ సార్, ప్లీజ్.
1: ఓకే ఓకే.

తర్వాత అల్లుడి గారి చిత్రం నుంచి జాలాది రాజారావు గారి రచనలో కెవి మహదేవన్ సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్రపాడిన పాట వింటారు.

తర్వాత నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి ఈఎస్ మూర్తి రచనలు, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతములు, రాజేష్ కృష్ణన్, కెఎస్ చిత్రపాండి పాట వింటారు.

తర్వాత పెళ్లి సందడి చిత్రం నుంచి చంద్రబోస్ రచనలో ఎంఎం కీరవాణి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంఎం కీరవాణి పాడగా వింటారు.

మీరింతవరకు సంజారాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. 1980 నుంచి 2000 సంవత్సరం మధ్య పాటలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి. ముందుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు సాయంత్రం అందజేసిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 85%గా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 70%గా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘకృతమై ఉంది. అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది అని వాల్తేరు వాతావరణ కేంద్రం వారు తెలియపరిచారు. వాతావరణ వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమండ్రిలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలు ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా వినవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించటమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గుడివాడలో ఈరోజు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గుంటూరు, నెల్లూరు నగరాల్లో చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన ఎలక్ట్రిక్ ఆటోలను ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చెత్త నిర్వహణలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇంట్లోనే తడి పొడి చెత్తలను వేరు చేసుకోవాలని తెలిపారు. తడి చెత్తను కంపోస్ట్గా తయారు చేసుకోవాలని సూచించారు. ఈ నెలలోనే తల్లికి వందనం పథకం కింద డబ్బులు వేస్తామని వెల్లడించారు. 12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చామని

0: ఇప్పటి వరకు 450 టీఎంసీలు తీసుకువచ్చామని తెలిపారు. పోలవరం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: 108 సమగ్ర ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈ రోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్ని కూడా పూర్తవుతాయి. ప్రజా రథం అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా ఏ గ్రామంలో చెత్త ఇచ్చినా మీకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాం. అక్టోబర్ 2 ఎక్కడ చెత్త అనే మాట లేకుండా చేస్తాం.
0: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం చేరుకుని 20-21 తేదీల్లో 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకునే చర్యలపై సమీక్షించనున్నారు. రేపు ఏలేరు జలాశయం ద్వారా సాగునీరు విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అత్యాధునిక రొద్దం పబ్లిక్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కృషి వలనే కియా, బెల్, డ్రోన్ హబ్ వంటి అనేక పరిశ్రమలు రాయలసీమకు వచ్చాయని చెప్పారు. పెనుగొండలో 12 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఐటీఐ కాలేజీ నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇలాంటి ఘటనలకు సమాజంలో తావులేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. యువతలోని వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆర్టీఐహెచ్ విస్తృత సహకారం అందిస్తోందని ఆ సంస్థ సీఈఓ డాక్టర్ హరిబాబు తెలిపారు. విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యాలయంలో ఈరోజు స్టార్టప్లు, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ హరిబాబు మాట్లాడుతూ, స్టార్టప్ల స్థాపన నుంచి వ్యాపార విస్తరణ వరకు అవసరమైన సేవలను అందిస్తున్నామని, వీటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక వినూత్న ఆలోచనను చట్టబద్ధంగా ఎలా రక్షించుకోవాలి, బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలి, మేధో సంపత్తిని వ్యాపార విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలను తెలియజేస్తామన్నారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5 ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఊకే సుశీల, ఊకే లక్ష్మి, తుర్రం భారతి, భాసుబోయిన బాలరాజు, ఊకే రమేష్గా పోలీసులు గుర్తించారు. బాధితులంతా చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ భవనాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, రాబోయే 40 ఏళ్లలో విమానాశ్రయానికి అవసరమైన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భవనాన్ని అభివృద్ది చేశామన్నారు. 13 నుంచి వారణాసి మీదుగా కోల్కతాకు కొత్త విమాన సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్

0: చేయాలన్నటువంటి ఆలోచన ఉందో అందులో ఒక ప్రధానమైనటువంటి భాగం ఈ ఏటీసీ భవనం. విజయవాడ ఆపరేషన్స్ ఇప్పుడు చాలా పెరగడం వల్ల, ఫ్లైట్ యాక్టివిటీ కూడా పెరగడం వల్ల ఈ యొక్క కొత్త భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఒక 30-40 సంవత్సరాల వరకు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ, స్పేస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నింటినీ కూడా జోడించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం.
1: స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి రాకెట్ విక్రమ్-1 విజయం సాధించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఇస్రోలకు సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో పోటీపడే స్థాయికి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ఎదిగిందని ఈ విజయం నిరూపించిందన్నారు. ఈ విజయం యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విక్రమ్-1 రాకెట్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విక్రమ్-1 మిషన్ భారతీయ ప్రతిభ, శాస్త్రీయ సామర్థ్యం, ఆవిష్కరణల శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రత్యేక ఆర్థోపెడిక్ బ్లాకుకు కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు ప్రతీ నెల 10 నుంచి 12 వేల మంది ఈ బ్లాక్ నుంచి సేవలు అందుకోనున్నారని మంత్రి తెలిపారు. 18 నెలల్లో దీనిని పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో భాగంగా అభివృద్ధి చేయనున్న బే సిటీ ప్రాజెక్టుకు సంబంధించి భూ వినియోగం, మౌలిక వసతులు, పెట్టుబడులు, పర్యాటకం అంశాలపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని విశాఖపట్నం కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, బే సిటీని విశాఖ ఎకనామిక్ రీజియన్తో అనుసంధానించేలా సమగ్ర కనెక్టివిటీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఉపరితల ఆవర్తనం విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాంధీ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆదౌ ముఖ్యాః వార్తాః. భారతస్య ప్రథమం నిజక్షేత్రే వికసితం కక్షీయ ప్రక్షేపణయానం విక్రమ్-1 శ్రీహరికోటాస్థితాత్ సతీశ ధవన్ అంతరిక్షకేంద్రాత్ ప్రణోదన ప్రక్రియాం సంపూర్య సఫలతాం అగాత్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా స్కైరూట్ వైజ్ఞానిక వృందః శ్లాఘితః. సహైవ విక్రమ్-1 ఇత్యస్య సాఫల్యం భారతస్య అంతరిక్షయాత్రాయాః ఐతిహాసికః క్షణః ఇతి ఉద్ఘోషితం. ఆతంకవాదం ప్రతి భారతస్య శూన్య సహిష్ణుత న కేవలం కాచన ఉక్తిః అపితు కశ్చన దృఢః సంకల్పః ఇతి రక్షామంత్రి రాజనాథ్ సింహః అవోచత్. గగనగర్జనం పురస్సరం వృష్టేః కారణాత్ ఉప హిమాలయ పశ్చిమ బంగాళ సిక్కిమ రాజ్యేషు శ్వః యావత్ అతివృష్టిపరా రక్తవర్ణీయా సంచేతనా. అపి చ టోక్యో నగర్యాం జాపాన్ ఓపెన్ ప్రతియోగితాయాః మహిళా ఏకల వర్గస్య అంతిమ ద్వంద్వే ససంభ్రమం ప్రవిష్టా పివి సింధుః. అథ వార్తాః విస్తరేణ. భారతస్య ప్రథమం నిజ వికసితం కక్ష్యాంతరిక్షయానం విక్రమ ప్రథమం అంతిమ ప్రణోదన ప్రక్రియాం సంపూర్య కక్షాయాం ఉపగ్రహాన్ సఫలరూపేణ ప్రవేశ్య స్వకక్షాం ప్రాప్నోత్. అస్య యానస్య

అన్వేషణ చిత్రం నుంచి వేటూరు సుందరరామూర్తి రచనలో ఇళయరాజా సంగీతం సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాండి పాట విన్నారు. ఇప్పుడు సాయం సమేరం. సాయం సమేరంలో ఫిట్నెస్ మంత్ర. మితం సమతులం అనేది మంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు. గుండె ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు, చిక్కళ్ళకు ప్రాధాన్యతమిస్తే మేలంటున్నారు వైద్యులు. ఇవి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. చాలా దేశాల్లో తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఆహార శైలిని అనుసరిస్తున్నారు. గుండె ఆరోగ్యం కోసం మన అభిరుచులు మారాల్సిందే. మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహార రూపంలో తీసుకునే క్యాలరీలను ఫిజికల్ యాక్టివిటీతో బ్యాలెన్స్ చేయాలి. మధ్యాహ్నానికి దూరంగా ఉండటం చాలా మంచిది. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఆలివ్, సోయాబీన్ వంటి ఉష్ణ మండలేతర నూనెలు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, రాగులు, ఉలవలు, సాములు, హోల్ గ్రెయిన్స్ వాడకం ఉపయుక్తంగా ఉంటాయి. ఉప్పు తగ్గించుకోవాలి. వారానికి 3 నుంచి 4 సార్లు జాగింగ్ లేదా నడవడం చాలా మేలు చేస్తుంది. 20-30 నిమిషాలు సైక్లింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈత వల్ల గుండె ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. వెయిట్ లిఫ్టింగ్తో కండరాల నిర్మాణం బాగుంటుంది. ఈ కండరాలు ఆక్సిజన్ను మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. కనీసం ఇంట్లో డ్యాన్స్ చేయడం అయినా సరే చెమటలు పట్టేంత వరకు చేస్తే అది గుండెకు ప్రయోజనం చేకూరుస్తుంది. గుండె జబ్బుకు పెద్ద కారణాల్లో ఒకటైన ఒత్తిడిని యోగా తగ్గిస్తుంది. గుండెను బలంగా ఉంచుతుంది. సాయం సమయంలో ఫిట్నెస్ మంత్ర విన్నారు కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం ఉంటారు. మౌన గీతం చిత్రం నుంచి ఆత్రేయ రచనలో ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాండి పాట వింటారు.

తర్వాత సాయం సమీరంలో వికాసం. పరంపరాగత్ కృషి వికాస యోజన. భారత ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస యోజన ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకం. రైతుల రసాయనిక మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేయడానికి ఈ పథకం ప్రోత్సహిస్తుంది. దీన్ని 2015 ప్రారంభించారు. ఈ పథకం నేషనల్ మిషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మరియు సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది భారత ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన ద్వారా ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన పథకం. రైతులు రసాయనిక మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. రసాయనాలు లేని పద్ధతిలో ఆరోగ్యకరమైన

0: ఆహారాన్ని పండించడం మరియు రైతులు ఖర్చులు తగ్గించడం పరంపరాగత కృషి వికాస యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే రైతులకు హెక్టార్కు 3 సంవత్సర కాలానికి హెక్టార్కు 35,500 వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులను 60:40 నిష్పత్తిలో పంచుకుంటారు. ఈశాన్య హిమాలయ రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలోను మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామంలోని రైతులు 50 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నవారు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాలి. పండించిన పంటలకు మంచి మార్కెట్ లభిస్తుంది మరియు నేల యొక్క సారవంతం పెరుగుతుంది. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించి సహజ ఎరువుల వాడకాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. భూమి యొక్క సారవంతాన్ని మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, అలాగే ఆదాయం పెంచడంలో సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉన్నదని, రైతులకు ఎక్కువ లాభాలు అందించడంలో ఈ పథకం పరంపరాగత్ కృషి వికాస్ యోజన బాగా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత చిత్రగీతం వింటారు. మయూరు చిత్రం నుంచి వేటూరు సుందరరామూర్తి రచనలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతంలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.
1: తెయ్ ధి ధి తెయ్ తా తెయ్ ధిట్టి.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో సమర్థ రుణ వినియోగానికి ఒక సమగ్ర విధానం గురించి నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. 7:45 స్వరమాలిక, 9:30 కూడా స్వరమాలిక వింటారు. 9:15 స్పాట్ లైట్, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం దేవ్ బ్రాత్ సితార్, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఇక రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసారాలు. 6:00 దేశభక్తి గీతం గోవుల రంగులు వేరు బృందగానం, రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం శ్రీ డి నిచ్చల్. 6:10 భక్తిరంజని, శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన, తర్వాత సన్నత గీతాలు. 6:30 చింతన బైబుల్ సూక్తులు, వ్యాఖ్యాత రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్. 6:30 పొలం పనులు, బెట్ట పరిస్థితులు, పంటల్లో జాగ్రత్తల గురించి శ్రీయాన సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:15 ఈ మాసం పాట హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:20 ఉదయ సమయాల్లో నేటి మాట, బ్యాంక్స్ నేషనలైజేషన్ డే సందర్భంగా విశేషాలు, తర్వాత సిపాయిల తిరుగుబాటు, మంగళ పాండే గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, తర్వాత రచయిత, నిర్మాత, దర్శకుడు సముద్రాల రాఘవాచార్య గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత

0: విశేషాలు వింటారు. అనంతరం లేఖావళి, శ్రోతల ఉత్తరాలు, మా కార్యక్రమాలపై మీ యొక్క స్పందనకు పోస్ట్ కార్డు ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా తెలియపరచవచ్చు. తర్వాత పుష్పాంజలి సమాచారం అని 8:30 నంజర జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ బి శేఖర్. 8:30 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం సి ప్రాత కృష్ణమూర్తి. గానం శ్రీ హెచ్ రామచరణ్ వైలెన్, శ్రీ సుశ్రప సుబ్రహ్మణ్యం మృదంగం. 9:30 పాటల పల్లకి తెలుగు సినిమా పాటలు. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినవచ్చు. 11:00 మధురిమ పా తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 భక్తి సంగీతం. శ్రీమతి ఐ మెహర్లత గానం. శ్రీ హెచ్ రామచరణ్ వైలెన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఏంజిల్ ఉమెన్స్ కిట్టి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో పొండపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 ధన్యోస్మి నాటకం రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేత రామసూరి ప్రకాశరావు, పర్యవేక్షణ శ్రీ తెతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువాని యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు. 6:30 సాయం సమేరం ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి స్వనిధి యోజన, తర్వాత ప్రేరణ, అనంతరం వ్యక్తిత్వం. 7:15 పల్లెసీమలు సుస్థిర వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతులు, ప్రాధాన్యత, వాడుకలు, మెలకువలు గురించి పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమామహేశ్వరరావు గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. 8:45 సమాచార సంధి హిందీలో వార్తలు వింటారు. రాత్రి 10:00 రవివాసర్య అఖిల భారతీయ సంగీత సభ, విదూషి శ్రీమతి బాలామణి ఈశ్వర్ గానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్య ప్రసారాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావచ్చు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైనెట్ ఏరోస్పేస్ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 మిషన్ ఆగమను విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైనెట్ ఏరోస్పేస్ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్-1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు.
2: जमीन में भी उस रूट्स को आपने मजबूती दी है जो देश के नौजवानों को आगे आने की प्रेरणा देगी और मुझे ये सफलता के लिए तो आनंद होना ही होना था लेकिन आप लोगों ने जिस कमिटमेंट के साथ मेहनत की मैं आपको आपकी पूरी टीम को इस महत्वपूर्ण निर्णय के लिए और महत्वपूर्ण सफलता के लिए मैं बहुत बहुत बधाई देता हूँ.
1: హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్-1 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన కింద అభివృద్ది చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్-1 అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన

0: మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికీ సంయుక్తంగా లభించింది. చందు ఛాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370లో నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కురాలు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురంలోని జుమాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శకానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్, కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
1: कुमाऊ और गढ़वाल उत्तराखंड के दो बहुत ही मजबूत पोल्स हैं. इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊ और गढ़वाल को जोड़ेगी. इसका ये एक नया सेतु बनेगी कुमाऊ और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है. और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है. बहुत अच्छी बात है. कुमाऊ के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहाँ पर कर पाएंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYND ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభమైన ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్ధికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకితభావం, సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రాడ్ రోడ్ల గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం

0: అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్లో ప్రసంగిస్తూ పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, మరట్వాడా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండవ గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఏరోస్పేస్ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టులకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్ళు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన వింటారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

పల్లెసీమలు. వ్యవసాయదారుల కార్యక్రమం

0: ఆంధ్రప్రదేశ్లో సమర్థ రుణ వినియోగానికి ఒక సమగ్ర విధానం గురించి నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం వింటారు.
1: సాధారణంగా జిల్లా సమీక్షా సమావేశాలలో మనం ఒక సమస్యను ఎదుర్కొంటాం. కేటాయించిన రుణాలన్నీ వాస్తవానికి సమర్థవంతంగా ఉపయోగించబడుతున్నాయా లేదా అనేది ఈ సమస్య. మన రాష్ట్రం విషయానికి వస్తే

వనసీమలోని తుఫాను ప్రభావిత డెల్టాల నుండి రాయలసీమలోని పాక్షిక శుష్క పీఠభూముల వరకు విస్తరించి ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి వైవిధ్యభరితమైన రాష్ట్రంలో అందరికీ ఒకే రకమైన రుణ విధానం వృధాకు దారితీస్తుంది. నాబార్డు జిల్లా స్థాయి ప్రణాళికలపై ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ కళాశాల నైర వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం జరిపిన ఆర్థిక విశ్లేషణలో కొన్ని స్పష్టమైన అత్యవసరమైన విషయాలు వెలుగుచూశాయి. రుణ వినియోగ సామర్థ్యం ముఖ్యంగా ప్రాథమికంగా ప్రాంతీయమైనది. శ్రీకాకుళంలో పనిచేసే రుణ వితరణ ప్రణాళిక కర్నూలులో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. దీనిని విస్మరిస్తే విధానకర్తలు కేటాయించిన కోట్లాది రూపాయలు వృధాగా మిగిలిపోయే అవకాశం ఉంది. ఆచార్య ఇంజిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము రాష్ట్రాన్ని 3 సహజ ప్రాంతాలుగా విభజించి నిధులు సమకూర్చినప్పుడు ఏ రంగం అత్యధిక రుణ సామర్థ్యాన్ని సృష్టిస్తుంది అనే విషయాన్ని పరిశోధించడం జరిగింది. ప్రాంతీయ వ్యత్యాసాలకు అతీతంగా 10 నమూనా జిల్లాలలో 9 రుణ పనితీరు సూచికలపై ఈ అధ్యయనం నిర్వహించబడింది. రుణ వినియోగ సామర్థ్యంలోని 80% 3 కారకాలు ప్రాముఖ్యంగా ప్రభావితం చేశాయి. అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం మొదటిది ఉత్పత్తి మరియు ఉత్పాదికత, రెండవది పంట కోత అనంతర మరియు మార్కెటింగ్ విభాగము, మూడవది స్వయం సహాయక బృందాల పంపిణీ. మొదటి అంశమైన ఉత్పత్తి ఉత్పాదకత విషయాలకు వస్తే పంట రుణాల సాధన, సూక్ష్మ నీటిపారుదల విస్తీర్ణము మరియు వ్యవసాయ యాంత్రీకరణ ప్రాధాన్యత అంశాలుగా గుర్తించబడ్డాయి. రెండవ ప్రాధాన్యత అంశమైన పంట కోత అనంతర మరియు మార్కెటింగ్ విభాగంలో కోల్డ్ స్టోరేజ్, ఆహార శుద్ధి యూనిట్లు, ఎఫ్పిఓల యొక్క రుణ అనుసంధానము ఉన్నాయి. చివరి ప్రాధాన్యత అంశమైన స్వయం సహాయక బృందాల విషయంలో దాని తరువాత ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల యొక్క పరివర్తన అంటే ట్రాన్స్ఫార్మేషను మరియు జాయింట్ లయబిలిటీ గ్రూపుల యొక్క ఏర్పాటు ప్రస్తావించబడ్డాయి. దీని అర్థం ఏమిటంటే చాలా జిల్లా సమీక్షలు పరపతి వితరణ సమయంలో చేసే విధంగా కేవలం పంట రుణాల పంపిణీపైనే మాత్రమే దృష్టి పెట్టడం రుణ సామర్థ్యాన్ని పెంచే అంశాలలో చాలా విషయాలు విస్మరించడమే అవుతుంది. మనం ప్రాధాన్యత తీసుకోవలసిన విషయాలలో పంట రుణాల పంపిణీతో పాటు నిల్వ మౌలిక సదుపాయాలు అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్, ప్రాసెసింగ్ యూనిట్లు మరియు సంస్థాగత పంపిణీ కూడా అంతే ముఖ్యమైనవి. బహుశా విధానపరంగా అత్యంత ముఖ్యమైన అంశంగా గుర్తించబడింది మౌలిక సదుపాయాలకు సంబంధించిన కారకాలు. ఇవి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రుణ వినియోగ సామర్థ్యాన్ని పరోక్షంగా ప్రభావితం చేయగలవు. ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల నైర ఆర్థిక శాస్త్ర విభాగం జరిపిన ఈ పరిశోధనలో ఉత్తర తీర ప్రాంత విషయంలో శ్రీకాకుళం, విజయనగరం మరియు కోనసీమలో సుదీర్ఘ తీర ప్రాంతము పరిగణనలోకి తీసుకొనబడ్డాయి. అధిక వర్షపాతము మరియు సారవంతమైన డెల్టాల కారణంగా మత్స్యరంగ మౌలిక సదుపాయాలు రుణ సామర్థ్యంపై అత్యధిక ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నట్లుగా గమనించడం జరిగింది. ఈ మత్స్యరంగంలో ముఖ్యంగా చేపల ల్యాండింగ్ కేంద్రాలు, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ మరియు యాంత్రిక పడవలపై పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి సాధారణ పంట రుణాలపై ఖర్చు చేసే అదే రూపాయి కంటే చాలా ఎక్కువ రుణ సామర్థ్యాన్ని సృష్టిస్తుంది. మత్స్యరంగానికి ప్రాధాన్యత రంగ రుణాలను కేటాయించడము, దానిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా అనుసంధానించడము మరియు దానితో పాటు చిన్న పాడి యూనిట్లను అంటే మన పశువులను పెంచడం ద్వారా ఉత్తర తీర ప్రాంతంలో 25% రుణ వినియోగ సామర్థ్యాన్ని సాధించవచ్చని ఈ పరిశోధన సూచిస్తున్నది. ఇక దక్షిణ కోస్తా ప్రాంతంలో గుంటూరు, ప్రకాశము, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలు పరిగణనలోకి తీసుకొనబడ్డాయి. ఇక్కడ అన్ని వాణిజ్య కార్యకలాపాలలోకెల్లా ఆక్వాకల్చర్ మరియు ఉప్పు నీటి రొయ్యల పెంపకం అత్యధికంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో శ్రీ సిటీ వంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఉండడం ఒక అదనపు లాభంగా గమనించడం జరిగింది. అలాగే సూక్ష్మ, మధ్య, చిన్న పరిశ్రమలు అంటే MSMEలు మరియు ఆహార శుద్ధి యూనిట్లు రుణ వినియోగ సామర్థ్యాన్ని 70% వరకు ప్రభావితం చేస్తున్నాయి. ఆక్వాకల్చర్ కోసం ఇచ్చే రుణాన్ని ప్రాధాన్యత క్రమంలో మొదట కోల్డ్ స్టోరేజ్లకు, ఆ తర్వాత ఆహార శుద్ధికి, చివరగా ఎగుమతి రుణానికి అనుసంధానించడం ద్వారా 30% సామర్థ్య వృద్ధిని సాధించవచ్చని ఈ పరిశోధనలో గుర్తించడం జరిగింది. ఇక రాయలసీమ విషయం

విషయానికి వస్తే, నీటి కొరత ఉన్న కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు పరిగణనలోనికి తీసుకొనబడ్డాయి. రుణ సామర్థ్యానికి చోదక శక్తి ఈ పరిశోధనలో నీటి సంరక్షణగా గుర్తించబడింది. సాధారణంగా మనం పాడి పశుపోషణ అని అనుకుంటాం కరువు ప్రాంతాల్లో, కానీ ఈ పరిశోధనలో నీటి సంరక్షణ అత్యధిక ప్రభావితం చేసే అంశంగా, ముఖ్యంగా రుణ సామర్థ్యం పెంపుదలకు అత్యధిక ప్రభావితం కలిగించే అంశంగా గుర్తించబడింది. సూక్ష్మ నీటి పారుదల అంటే బిందు సేద్యం, తుంపర సేద్యం, డ్రిప్ స్ప్రింక్లర్ అంటారు. అలాగే వ్యవసాయ చెరువులు మరియు చెక్ డ్యాములు నిర్మాణము, వాటి అభివృద్ధి, మెయింటెనెన్స్ అన్నీ అత్యధిక ప్రభావాన్ని చూపించాయి. సాధారణంగా నీరు లేకుండా విత్తనాలు లేదా ఎరువుల కోసం తీసుకున్న ఏ రుణం కూడా పూర్తిగా వినియోగించబడదు. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వలన వాతావరణ శాఖ సూచించిన విధంగా వచ్చే ఖరీఫ్ మరియు ఇతర పంట కాలంలో ఈ సంవత్సరంలో కరువు పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ సూచించింది. ఈ సందర్భంగా మనం నీటి సంరక్షణ ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమలో చేయడం చాలా అవసరం. అందువల్ల మన రుణ వితరణ కూడా నీటి సంరక్షణ మీద కేంద్రీకృతం కావడం కూడా చాలా అవసరం. రాయలసీమలో 40% రుణాన్ని సూక్ష్మ నీటిపారుదల సమీకృత వ్యవస్థలు అంటే పంటలు, పశు సంపద, ఉద్యానవనం అంటే తోటలు లేదా కూరగాయలు ఇలాంటివి కలిపి పండించడం మరియు గొర్రెల పెంపకానికి మళ్లించాలని ఈ పరిశోధన సిఫార్సు చేస్తున్నది. దీనివల్ల అంచనా వేయబడిన సామర్థ్య పెరుగుదల మిగతా ప్రాంతాలన్నిటికంటే, అంటే ఉత్తర తీర ప్రాంతం కంటే, దక్షిణ కోస్తా ప్రాంతం కంటే అత్యధికంగా అంటే 35% గుర్తించబడింది. ఈ చర్యలు పాటిస్తే గనక రాష్ట్రంలోనే అత్యధిక రుణ వినియోగ సామర్థ్యంగా ఈ పరిశోధన గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు మనము వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు మరియు ఇతర సంస్థలు రైతాంగం కోసం మరియు ప్రాధాన్యత రంగాల కోసం తీసుకున్న చర్యలను మాత్రమే చర్చించాము. ఈ పరిశోధన అంశాలలో ముఖ్యంగా ప్రాంతాల వారీగా రైతులు, రైతాంగం తీసుకోవాల్సిన చర్యలు కూడా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతంలో రైతులు పంటలను పండించడమే కాకుండా వచ్చే పంటకాలంలో మత్స్యరంగం యొక్క మౌలిక సదుపాయాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలి, అంటే వాటిని ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా చేపల పెంపు కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ యొక్క సదుపాయాలు, యాంత్రిక పడవలపై పెట్టుబడి, ఇలాంటివి మనం గనక ఉత్తర తీర ప్రాంతంలో చేసుకుంటే పంట పెరుగుదల అంటే పంటలు పండించడం కంటే ఎక్కువగా రుణ వినియోగ సామర్థ్యం ఈ ఉపరంగాలలో ఎక్కువగా మనకు కనబడుతుంది. అంటే మత్స్యరంగాన్ని గనక మనం అవకాశం ఉన్న ప్రతి రైతులు గనక వచ్చే పంట కాలంలో మనం పాటిస్తే అత్యధిక రుణ వినియోగ సామర్థ్యమే కాకుండా అత్యధిక ఆదాయం కూడా పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తీర ప్రాంతంలో ఈ పరిశోధన ఏం చెబుతుందంటే, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రుణాలను తీసుకోవడం, రైతాంగం వాటిని బలోపేతం చేసుకోవడం, అలాగే చిన్న పాడి యూనిట్లను పంటలతో పాటు పెంచడము, అలాగే పాడి యూనిట్లు నిర్మించడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చని ఈ పరిశోధన సూచిస్తుంది. అలాగే ఇక దక్షిణ కోస్తా విషయంకి వస్తే, ఆక్వాకల్చర్పై రైతులు పంటల పెంపుదల కన్నా ఎక్కువగా ఈ సంవత్సరం మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఆక్వాకల్చర్ కోసం తీసుకున్న రుణాల్లో కోల్డ్ స్టోరేజ్కు, ముఖ్యంగా ఆహార శుద్ధి కేంద్రాలను మనం నెలకొల్పుకోవడం, అలాగే ఆహార శుద్ధి చేసిన తర్వాత ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ప్రయత్నించడం రైతాంగం ముఖ్యంగా చేయాలి. అలాగే రాయలసీమ ప్రాంతంలో రైతులు నీటి సంరక్షణ యొక్క చర్యలను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వచ్చే పంట కాలంలో వాతావరణ శాఖ సూచించిన విధంగా కరువు ప్రాంత పరిస్థితులు ఎక్కువగా రాయలసీమను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల రైతులు, రైతాంగం నీటి సంరక్షణపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. అలాగే కేటాయింపబడిన రుణాలు యొక్క సామర్థ్యం పెంచుకోవాలంటే సమీకృత వ్యవసాయ వ్యవస్థలను కూడా అంటే పంటలు, పశు సంపద మరియు తోటలు, కూరగాయలు కలిపి పెంచుకోవడం లేదా గొర్రెల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులు అత్యధిక రుణ వినియోగ సామర్థ్యాన్ని పొందడమే కాకుండా అత్యధిక ఆదాయం కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక దక్షిణ కోస్తాలో వాణిజ్య పంటలలో పెట్టుబడి, ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీలతో మన వ్యవసాయ రుణ వితరణను అనుసంధానం చేయడం ద్వారా అత్యధిక ఆదాయం పొందే అవకాశం ఉంది. రాయలసీమలో ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాల ద్వారా ఉద్యాన రంగంలో పెట్టుబడి అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. సరళంగా చెప్పాలంటే పంట కోతానంతర మౌలిక సదుపాయాల కోసం ఇచ్చే రుణం
దక్షిణ కోస్తాల అత్యధిక రుణ వినియోగ సామర్థ్యం

సామర్థ్యాన్ని కలిగి ఉంది. అది జిల్లాలోని ప్రతి పంట రుణం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది. అంటే బ్యాంకర్లు రుణ వితరణ వచ్చే పంటకాలంలో చేసేటప్పుడు పంట కోతానంతర మౌలిక సదుపాయాలకు పంట రుణ వితరణతో పాటు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి మరియు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యొక్క PMFME పథకాన్ని వేగవంతం చేయడానికి కూడా బ్యాంకర్లకు మరియు వ్యవసాయ శాఖకు ఇది ఒక బలమైన సూచన. ఈ పరిశోధనల ఆధారంగా 2026-27 వార్షిక రుణ ప్రణాళిక అనగా యాన్యువల్ క్రెడిట్ ప్లాన్లో జరగాల్సిన అంశాలను ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది. ఇందులో మొదటిది, మనం అన్ని జిల్లాలకు ఒకే రకమైన లక్ష్యాలను నిర్దేశించడం మొట్టమొదటిగా మనం వదులుకోవాలి. రాష్ట్ర స్థాయి లక్ష్యాలను నిర్దేశించి వాటిని జిల్లాలకు సమానంగా విభజించే ప్రస్తుత పద్ధతి శాస్త్రీయంగా సమర్థనీయం కాదు. ఉత్తర కోస్తా జిల్లాలకు వచ్చే పంటకాలంలో మత్స్య పరిశ్రమ లక్ష్యాలు అవసరం. దక్షిణ కోస్తా జిల్లాలకు ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ లక్ష్యాలు అవసరం. రాయలసీమకు సూక్ష్మ నీటిపారుదల లక్ష్యాలు అవసరం. రెండవది, రాయలసీమలో నీటి సంరక్షణ రుణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. 50,000 రూపాయలు పైబడిన ప్రతి పంట రుణాన్ని బిందు సేద్య వినియోగానికి అనుసంధానించాలి. అంటే ఎవరైతే బిందు తుంపర సేద్యం వాడుతున్నారో వారికే ప్రాధాన్యత క్రమంలో 50,000కు పైబడి పంట రుణాలను ఇచ్చే చర్య తీసుకున్నట్లయితే నీటి సంరక్షణ అనేది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా రుణ వినియోగ సామర్థ్యం మరియు పంటల దిగుబడి కూడా ఎక్కువగా పెరుగుతుంది. రాబోయే 2 ఏళ్లలో 100,000 హెక్టార్లను కవర్ చేయడానికి, అంటే అభివృద్ధి చేయడానికి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన సబ్సిడీతో బ్యాంకర్లు రుణ వితరణను ఏకీకృతం చేయాలి. 3వది, మత్స్య మరియు ఆక్వాకల్చర్ ప్రాధాన్యత ఉపరంగాలుగా గుర్తించి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో రుణ వితరణను బ్యాంకర్లు ఇతర సంస్థాగత రుణ వితరణ సంస్థలు అనుసంధానించాలి. ప్రతి ప్రాంతంలోనూ రుణ వినియోగ సామర్థ్యంపై వీటి ప్రత్యక్ష ప్రభావం పంట రుణాల కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రధాన బ్యాంకుల స్థాయిలో సముద్ర ఉత్పత్తుల కోసం ప్రత్యేక రుణ సెల్ను ఏర్పాటు చేయాలి. 4వది, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను నిజమైన రుణ పంపిణీ సంస్థలుగా మార్చాలి. సంస్థాగత మద్దతు, అంటే బ్యాంకర్ల ద్వారా, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే స్వయం సహాయక బృందాలను, అలాగే జాయింట్ లయబిలిటీ గ్రూపులను ఎక్కువగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాలి. అలాగే వచ్చే పంటకాలంలో 500 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల యొక్క గోదాములు మరియు వ్యవసాయ ఉత్పాదక దుకాణాలతో కూడిన బహుళ సేవా కేంద్రాలుగా, అంటే పంట రుణం తీసుకోవడం, తిరిగి తీర్చడం వంటి మామూలు కార్యక్రమాలే కాకుండా వ్యవసాయ ఉత్పాదకాలను రైతులకు పంపిణీ చేసే బహుళ సేవా కేంద్రాలుగా ఎప్పుడైతే మనం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను మార్చుకోగలమో అప్పుడే మన రుణ వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. 5వది, ముఖ్యంగా మనము మత్స్య పరిశ్రమల అభివృద్ధి, సూక్ష్మ నీటిపారుదల అభివృద్ధి, అలాగే 50,000 పైబడిన పంట రుణాల వితరణ, వీటన్నిటినీ కూడా సంస్థాగత రుణాలు ఇచ్చే బ్యాంకులు, వ్యవసాయ శాఖ వీరు సమర్థవంతంగా పర్యవేక్షించగలగాలి. అలాగే జిల్లా స్థాయి సమీక్షా కమిటీలు, DLTC అంటారు, ప్రస్తుతం పంపిణీ గణాంకాలు అంటే రుణ వితరణ గణాంకాలు, అంటే రుణ వితరణ ఎలా జరుగుతుంది, ఎంతమందికి వస్తుంది, ఎంత రుణం జరుగుతుంది అనేది పర్యవేక్షణ చేస్తున్నాయి. సామర్థ్యాన్ని వాస్తవంగా నడిపించే అంశాలైన కోల్డ్ స్టోరేజ్ సామర్థ్యం, ఆహార శుద్ధి యూనిట్ల వృద్ధి మరియు JLG ఏర్పాట్ల రేట్లను కూడా, అంటే ఎంత వేగంగా JLG ఎన్ని సంఖ్యలో JLG ఏర్పాటు అవుతున్నాయి అనేది కూడా తప్పనిసరిగా పర్యవేక్షించాలి. చివరిగా, ఆంధ్రప్రదేశ్కు 127 కోట్ల ఉత్పాదకంగా వినియోగించుకునే సామర్థ్యం, అంటే పంట రుణం 127,000 కోట్లను వినియోగించుకునే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. కానీ రుణాన్ని సరైన మార్గాల ద్వారా మళ్లిస్తేనే ఇది సాధ్యం. ఉత్తరాన మత్స్య పరిశ్రమ, దక్షిణాన ఆక్వాకల్చర్, రాయలసీమలో నీటి సంరక్షణ మరియు ప్రతి చోట పంట కోతానంతర మౌలిక సదుపాయాలు, ఈ ప్రాంతాల వారి కేటాయింపులను అమలు చేయడం, తద్వారా రుణ వినియోగ సామర్థ్యాన్ని 25-35% వరకు మెరుగుపరిచే అవకాశం ఉంది. మొత్తం వ్యయాన్ని పెంచకుండానే ఇది అదనంగా 40,000 నుంచి

0: 45,000 కోట్ల సమర్థవంతమైన రుణ వినియోగ సామర్థ్యానికి సమానం. అంటే మనం పంట వితరణ ప్రణాళిక 120,000 కోట్లకు చేస్తే మనం పంట రుణాలను దాదాపుగా 2,00,000 కోట్లు ఇచ్చే విధంగా మనం ఇంతవరకు చర్చించుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తే గనక సుమారుగా 40 నుంచి 55,000 కోట్ల రుణ సామర్థ్యం మనకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ రుణాలను ఇవ్వగలదా అనేది ప్రశ్న కాదు, అది తెలివిగా రుణాలు ఇవ్వగలదా అనేదే అసలు ప్రశ్న. ఈ పరిశోధన దీనికి సంబంధించి ఒక మార్గసూచిని, మార్గదర్శకాన్ని అందిస్తున్నది. ఇప్పుడు అసలైన అంశం దీన్ని సరిగ్గా అనుసరించడం.
1: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్లో సమర్థ రుణ వినియోగానికి ఒక సమగ్ర విధానం గురించి నైర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. జానపద గీతం వింటారు.

0: వ్యవసాయ సమాచారం. సమస్యాత్మక భూములలో ఎరువుల యాజమాన్యం జాగ్రత్తల గురించి సిహెచ్ కమలారాణి చదవగా వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో సమస్యాత్మక భూముల్లో ఎరువుల యాజమాన్యం ఇంకా వాటి జాగ్రత్తల గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దలవలస శాస్త్రవేత్తలు రైతులకి అందిస్తున్న కొన్ని సలహాలు సూచనల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పంటల సాగుకి సమస్యగా ఉన్న నేలలు సుమారు 600,000 ఎకరాలు ఉన్నట్లు అంచనా వేస్తారు.

0: వ్యవసాయ సమాచారం. సమస్యాత్మక భూములలో ఎరువుల యాజమాన్యం జాగ్రత్తల గురించి సిహెచ్ కమలారాణి చదవగా వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో సమస్యాత్మక భూముల్లో ఎరువుల యాజమాన్యం ఇంకా వాటి జాగ్రత్తల గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దల్వలస శాస్త్రవేత్తలు రైతులకి అందిస్తున్న కొన్ని సలహాలు సూచనల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పంటల సాగుకి సమస్యగా ఉన్న నేలలు సుమారు 600,000 ఎకరాలు ఉన్నట్లు అంచనా వేశారు. మంచి దిగుబడి సాధించాలనుకుంటే దానికి అనువైన నేలలు ఉండాలి. ఏదైనా నేలలో పంట సాధారణ దిగుబడి కన్నా తగ్గిందంటే అటువంటి భూముల్ని సమస్యాత్మక భూములని పిలుస్తాం. సాగు చేసే నేలలో లోపాలని తెలుసుకోవడానికి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని వాటిని సరిదిద్దుకున్నట్టయితే రైతులకి పంట దిగుబడులు పెరిగి అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సాగుకి సమస్యాత్మకంగా ఉన్న నేలలు 2 రకాలుగా విభజించారు. అవేంటంటే మొదటిది ఆమ్ల నేలలు, రెండవది చౌడ నేలలు. ఇప్పుడు ఆమ్ల నేలల గురించి తెలుసుకుందాం. ఉదజని సూచిక 6.5 కంటే తక్కువగా ఉన్న నేలల్ని ఆమ్ల నేలలని పిలుస్తాం. వీటిలో భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్ తక్కువ మోతాదులో ఇంకా లభ్యస్థితిలోనే ఉంటాయి. ఇటువంటి నేలలు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేలల్లో ముఖ్యంగా కాల్షియం లోపించడం వల్ల ఆమ్ల స్వభావాన్ని సంతరించుకున్నాయి. కాబట్టి కాల్షియం ఉన్న పదార్థాలను వాడి ఈ లోపాలని సరిదిద్దుకోవచ్చు. వాటిలో ముఖ్యమైనవి సున్నపురాయి, పొడి సున్నం, డోలమైట్. అయితే వీటిని వాడే ముందు కొన్ని ముఖ్య విషయాలని గుర్తుపెట్టుకోవాలి. భూమిని బాగా కలి దున్నుకోవాలి. అలాగే బాగా పొడి చేసిన సున్నాన్ని పొలం మీద చల్లుకోవాలి. అయితే దీన్ని ఇతర ఎరువులతో కలిపి వేసుకోకూడదు. పశువుల ఎరువు లేదా సేంద్రీయ ఎరువు వేయడానికి 4 నుండి 5 వారాల ముందు నీరు కట్టుకోవాలి. వేసిన తర్వాత కలి దున్ని నీరు కట్టుకోవాలి. ముఖ్యంగా అమ్మోనియం సల్ఫేట్ ఇటువంటి ఆమ్ల స్వభావ ఎరువుల్ని వాడకూడదు. ఇటువంటి నేలల్లో కాల్షియం అమ్మోనియం నైట్రేట్ని కానీ రాక్ ఫాస్ఫేట్ని కానీ వాడవచ్చు. ఇప్పుడు చౌడ నేలల గురించి తెలుసుకుందాం. చౌడ నేలల్ని తెల్ల చౌడు అంటే పాల చౌడు, అలాగే కారు చౌడు అంటే నల్ల చౌడు అని 2 రకాలుగా విభజించారు. ఈ రకమైన నేలలు మన రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఇవి వ్యాపించి ఉన్నాయి. ఖనిజాలు, తక్కువ వర్షపాతం, పంట సాగుకు ఉప్పు నీటిని వినియోగించడం, నేలలో మురుగునీరు పోవడానికి ఏర్పాట్లు లేకపోవడం మొదలైనవి ఈ నేలలు చౌడుగా మారడానికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. పాలచౌడు నేలల గురించి తెలుసుకుందాం. లవణ సాంద్రత 4 డెసిసైమన్స్ కంటే ఎక్కువగాను, మార్పిడి చెందే సోడియం శాతం 15 కంటే తక్కువగాను ఉంటుంది. ఉప్పు నేలల పైన తెల్లగా పేరుకొని ఉంటుంది. ఈ నేలల్లో కరిగే క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఇటువంటి లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల భూమి నిస్సారమై హానికరంగా మారి విత్తనాలు మొలకెత్తే శాతం చాలా వరకు తగ్గిపోతుంది. వీటి యాజమాన్య పద్ధతులు ఎలాగో తెలుసుకుందాం. ఈ నేలల్ని బాగు చేయడం అంటే ఆ నేలల్లో ఉన్న హానికరమైన నీటిలో కరిగే లవణాలని తొలగించడం లేదా ఆ లవణాల సాంద్రతని తగ్గించి పంటలకి అనువుగా ఉండే విధంగా తయారు చేయడం. అందుకు ముఖ్యంగా కావలసినవి సమృద్ధిగా మంచి సాగునీరు, మొదటగా పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించి నీరు పెట్టడానికి, మురుగునీరు పోవడానికి, అలాగే వేరువేరు కాలువలు చేసి మడిలో 15 నుండి 20 సెంటీమీటర్ల వరకు నీరు పెట్టి బాగా దమ్ము చేసుకోవాలి. దీనివల్ల నేలల్లోని లవణాలు నీటిలో కరుగుతాయి. ఆ నీటిలో 4 లేదా 5 రోజుల నిల్వ ఉంచిన తర్వాత మురుగునీటిని కాలువల ద్వారా తీసివేయాలి. ఈ విధంగా అంటే నీరు నిల్వ కట్టడం, బయటికి పంపడం 4-5 సార్లు చేసి లవణాలని తొలగించుకోవచ్చు. తర్వాత జీలుగా ఇటువంటి పచ్చిరొట్ట పంటల్ని పెంచి పూతకు వచ్చిన తర్వాత పొలంలో కలి దున్నుకోవాలి. పాలచౌడు నేలల్లో అమ్మోనియం సల్ఫేట్, యూరియా ఇటువంటి ఎరువుల్ని వాడవచ్చు. కానీ పొటాషియం క్లోరైడ్ ఇటువంటి వాటిని వాడకూడదు. పంట విత్తనం పొలంలో విత్తే ముందు 0.1% ఉప్పు ద్రావణంలో 2 లేదా 3 గంటలు నానబెట్టినట్టయితే పంట యొక్క ఉప్పు గాఢతని తట్టుకునే శక్తిని పెంచుకోవచ్చు. నేలలో ఏ లోతు వరకు లవణ సాంద్రత తగ్గించవచ్చు అనేది పంట స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. వరికి 0.3 సెంటీమీటర్లు, జొన్నకైతే 60 నుండి 90 సెంటీమీటర్లు, పండ్ల తోటలకైతే 150 నుండి 200 సెంటీమీటర్ల లోతు వరకు లవణ సాంద్రత తక్కువగా ఉండే విధంగా

0: ఆరోగ్యంగా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కారు చౌడు నేలల గురించి తెలుసుకుందాం. ఈ నేలల్లో మార్పిడి చెందే సోడియం శాతం ఎక్కువగా ఉండడం వల్ల నేల భౌతిక లక్షణాలు పంటలకి అనుకూలంగా ఉండవు. ఈ నేలలు ఎండినప్పుడు చాలా గట్టిగాను అంటే కాంక్రీట్ లాగా ఉంటుంది, అలాగే నీరు ఉన్నప్పుడు బంకగాను ఉంటుంది. ఉదజని సూచిక 8.5 కన్నా ఎక్కువగాను, మార్పిడి చెందే సోడియం శాతం 15 కంటే ఎక్కువగాను ఉంటుంది. వీటిలో నీరు ఇంకే గుణం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో మొక్క వేర్లు పెరుగుదల ఆగిపోతుంది. పోషకాలు మొక్కకు అందక ఆకులు మాడిపోయి పోషక పదార్థాలు ముఖ్యంగా జింక్ లోపాన్ని చూపిస్తాయి. ఇప్పుడు యాజమాన్య పద్ధతులు ఎలాగో తెలుసుకుందాం. కారు చౌడు నేలల్లో ఉన్న మార్పిడి చెందే సోడియం శాతాన్ని తగ్గించాలంటే మొదటిగా భూమిలో ఉన్న సోడియంను నీటిలో కరిగే సోడియం లాగా మార్చుకోవాలి. తర్వాత ఈ సోడియంని మురుగునీటి కాల్వల ద్వారా తీసివేయాలి. చౌడు నేలల్ని సరిచేయడానికి జిప్సం లేదా గంధకం లేదంటే ఐరన్ సల్ఫేట్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా జిప్సం అంటే కాల్షియం సల్ఫేట్ చాలా తక్కువ ధరలో దొరికేది కాకుండా మొక్కకు కావలసిన రెండు ముఖ్య పోషకాలైనటువంటి కాల్షియం చౌడు భూముల్లో గల సోడియాన్ని తొలగిస్తుంది. అయితే జిప్సంని ఎంత వాడాలి అన్నది మాత్రం భూమిలోని సోడియం శాతాన్ని బట్టే తెలుస్తుంది. అందుకు గాను భూసార పరీక్ష చేయించి ఎంత మోతాదులో వాడాలో తెలుసుకుంటూ ఉండాలి. జిప్సం వాడే విధానం ఎలాగో తెలుసుకుందాం. పొలాన్ని మడులుగా అంటే 1200 చదరపు మీటర్లు తయారు చేసుకుని మడుల్లో నీరు నిలవకట్టి బాగా దమ్ము చేసి జిప్సంని సమానంగా వెదజల్లి నీరు పెట్టి బాగా దమ్ము చేసి 4 రోజుల తర్వాత ఇంకిపోగా మిగిలిన నీటిని పంపాలి. తర్వాత జీలుగా ఇటువంటి పచ్చిరొట్ట పైర్లకి వేసి పూత దశలో భూమిలో కలిదున్నడం వల్ల చౌడు నేలల్ని సాగుకి అనువుగా మార్చుకోవచ్చని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకి ఈ విధంగా సూచిస్తున్నారు.
1: మీరింతవరకు సమస్యాత్మక భూములలో ఎరువుల యాజమాన్యం జాగ్రత్తల గురించి సిహెచ్ కమలాదాని చదవగా విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. ముందుగా ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి రచనలో, ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాండ పాట వింటారు.

తరువాత సంతం చిత్రం నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో కెఎస్ చిత్రపాణి పాట వింటారు.

తర్వాత గోవింద గోవింద చిత్రం నుంచి సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచనలో రాజ్కోటి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర మాల్గడి శుభపాండ పాట వింటారు.

చిన్నవురు ఎంత గొప్ప సొగసురు ఆడదాచినవురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

తరువాత ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి భువనచంద్ర రచనలో రాజకోటి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాండి పాట వింటారు.

తర్వాత చెట్టు కింద ప్లేటర్ చిత్రం నుంచి వెన్నెలకంటి రచనలో ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాపాండ యుగల గీతం అంటారు.

తరువాత ఊరిక మనగాడు చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి రచనలో, చక్రవర్తి సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా పాండే పాట వింటారు.

చివరగా నిరీక్షణ చిత్రం నుంచి ఆత్రేయ రచనలో ఇళయరాజా సంగీతంతో ఎస్ జానకి పాండే పాట వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక వార్తల వివరాలు. భారత స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి ప్రయోగం విజయాన్ని అందుకుంది. మిషన్ ఆగమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. నిర్దేశిత ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో ప్రైవేటు రంగంలో ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలో 3వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విజయాన్ని సాధించిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సామాజిక మాధ్యమం వేదికగా అభినందనలు తెలిపారు. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ప్రధానమంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విజయం దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుందని, ఆవిష్కరణల వైపు వారు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, ఈ సందర్భంగా టీమ్ విక్రమ్ ఒకటి సభ్యులను స్వయంగా కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ జయరాజ్, నాన్ ఫీచర్ ఫిలిమ్స్ జ్యూరీ చైర్మన్ అసీం కుమార్ సిన్హా సంయుక్తంగా ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. బాలీవుడ్ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా

0: జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. భ్రమయుగం చిత్రంలో నటనకు ముమ్మట్టి, అలాగే చందు ఛాంపియన్ నటనకు గాను కార్తిక్ ఆర్యన్ సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటనకు గాను యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అమరన్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆధార్ మొబైల్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్ల మార్కును దాటినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈరోజు వెల్లడించింది. సులువైన, సురక్షితమైన డిజిటల్ గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ సంఖ్య నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు దాదాపు 49 లక్షల మంది పౌరులు మొబైల్ నంబర్లను ఈ యాప్ సహాయంతో అప్డేట్ చేసుకున్నారని, భద్రతాపరంగా అత్యంత కీలకమైన బయోమెట్రిక్ లాక్ లేదా అన్లాక్ సదుపాయాన్ని 1.9 కోట్ల సార్లు వినియోగదారులు ఉపయోగించుకున్నారని పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లోని సిలిగురి పరిధిలో గల జుమాగచ్ సరిహద్దు భద్రతా దళం క్యాంపును ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బీఎస్ఎఫ్ జవాన్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంపు ప్రాంగణంలో మొక్కలు నాటిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా దేశ సరిహద్దు ప్రాంతాలను మరింత బలోపేతం చేయటం, శాంతిభద్రతల సమీక్షతో పాటు జనన మరణాల నమోదు ప్రక్రియ వంటి కీలక అంశాలపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్లో దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలైన ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణులు, బ్రహ్మోస్ సహా ఇతర రక్షణ సంపత్తిని వినియోగించినట్టు ఆయన వెల్లడించారు. గడిచిన 12 ఏళ్లలో రక్షణ రంగాన్ని పునరుద్ధరించటం, బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాజ్నాథ్ తెలిపారు. రక్షణ సంసిద్ధతను పెంచడంతో పాటు సైనిక దిగుమతులను గణనీయంగా తగ్గించటమే ప్రభుత్వ సంకల్పమన్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తి రంగాన్ని మరింత ఊతమిచ్చేలా ఈ ఏడాది సరికొత్త రక్షణ కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: భారత్ దేశ్ మే హాలాత్ బదల్ చుకే హై. आज मोदी जी के नेतृत्व में भारत उस मुकाम तक पहुंचा है कि दूसरे देश अब भारत की नीतियों का अनुसरण कर रहे हैं. इंडो पैसिफिक क्षेत्र में आर्थिक, सामरिक और सांस्कृतिक संबंधों को एक नई बुलंदी दी है. मुझे पूर्ण विश्वास है कि जब भारतवर्ष 2047 में 100 वर्ष पूरे करेगा, तब दुनिया भारत को सबसे आत्मनिर्भर रक्षा शक्ति के रूप में देखेगी, ऐसा मेरा पूरा विश्वास है.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 5 కార్మికులు సజీవ దహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృత కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖకు చెందిన తపాలా శాఖ అధికారిక చిహ్నం రూపకల్పన కోసం జాతీయ స్థాయి పోటీని ప్రారంభించింది. ఇన్నోవేట్ ఇండియా మైగోవ్ ప్లాట్ఫామ్ వేదికగా ఈ పోటీని నిర్వహిస్తున్నట్టు తపాలా శాఖ వెల్లడించింది. విశ్వాసం, నమ్మకం, నిరంతర సేవ, డిజిటల్ ఆవిష్కరణల వంటి సంస్థ మూల విలువలు ప్రతిబింబించేలా ఒక విశిష్ట బ్రాండ్ అంబాసిడర్ను సృష్టించటమే ఈ పోటీ ప్రధాన లక్ష్యం. ఆసక్తిగల అభ్యర్థులు తాము రూపొందించిన ఒక ఒరిజినల్ మస్కట్ డిజైన్ పేరు, అలాగే ఆ డిజైన్ వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ మైగోవ్ పోర్టల్లో సమర్పించాలి. భారత స్టార్ షట్లర్ ఒలింపిక్ పథక విజేత పివి సింధు టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరింది. చైనాకు చెందిన చెన్ యూఫీతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ పోరులో తొలి సెట్ను సింధు 21-19తో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2వ సెట్లోనూ సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 15-10తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చెన్ యూఫీ గాయ

కారణంగా మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంది. దీంతో సింధు నేరుగా ఫైనల్కు చేరుకుంది. వాతావరణం. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు కొన్ని ప్రాంతాల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, మరాఠ్వాడా ప్రాంతాల్లో రేపటి వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. అలాగే కేరళం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్రంలోని 7 జిల్లాలకు ఐఎండీ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. రేపటి వరకు ఉత్తర కేరళంలోని 5 జిల్లాలకు ఎల్లుండి, 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ పొడిగించారు. లద్దాఖ్ ఉద్యమ నేత, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సేవల నిమిత్తం ఈరోజు ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

0: మూడు జిల్లాలకు యెల్లో అలర్ట్ పొడిగించారు. లద్దాఖ్ ఉద్యమ నేత, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను అవసరమైన వైద్య సేవల నిమిత్తం ఈరోజు ఢిల్లీలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష తీస్తున్న సంగతి తెలిసిందే. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా ప్రైవేటు రంగంలో రూపొందిన మొట్టమొదటి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ ఒకటి విజయవంతంగా కక్షలోకి చేరడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఢిల్లీలో ప్రకటించింది. ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఉగ్రవాదంపై భారత్ అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానం కేవలం మాటలకే పరిమితం కాదని, అది దేశ దృఢ సంకల్పమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చిత్రగీతం వింటారు. ముందుగా పరదేశ చిత్రం నుంచి వేటూరు సుందరరామూర్తి రచనలో ఎంఎం కీరవాణి సంగీతంలో ఎంఎం కీరవాణి సుజాత మోహన్ పాండ్ పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ముందడుగు చిత్రం నుంచి వేటూరు సుందరరామమూర్తి రచనలో చక్రవర్తి సంగీతంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

తర్వాత గూఢచారి నెంబర్ వన్ చిత్రం నుంచి వేటూరి సుందరరామూర్తి రచనలో చక్రవర్తి సంగీతంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాండే పాట వింటారు.

0: తమ్ముక్కలు
1: అరే తగ్గు ఓయ బలాల తగ్గు ఓయారి భామసి కొచ్చి బుగ్గలిచ్చ నమ్ము అరే తగ్గు ఓయ బలాల తగ్గు ఓయారి భామసి కొచ్చి బుగ్గలిచ్చ నమ్ము చీరల్లే చుట్టుకుంటే సిగ్గంతా ముట్టుకుంటా ఆపకమ్మ పొంగుతున్న పాల బుగ్గలు దాసకమ్మ మేగడంటి లేత సిగ్గులు
0: సిగ్గు ఓయ బలాల సిగ్గు నా గుమ్మగోళ సిగ్గొచ్చి చీరలిచ్చ నమ్ము
1: అరే తగ్గు ఓయ

తర్వాత ముచ్చమంతా ముద్దు చిత్రం నుంచి వేటూరు సుందరరామూర్తి రచనలో హంసలేఖ సంగీతంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన యుగళగీతం వింటారు.

తర్వాత ముత్యమంతాముత్తు చిత్రం నుంచి వేటూరు సుందరరామూర్తి రచనలో హంసలేఖ సంగీతంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన యుగళగీతం వింటారు.

తర్వాత శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి సిరివేనల సీతారామ శాస్త్రి రచనలో కెవి మహదేవన్ సంగీతంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు.

తర్వాత రామరాజ్యంలో భీమరాజు చిత్రం నుంచి వేటూరి సుందరరామమూర్తి రచనలో చక్రవర్తి సంగీతంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: చెప్పు పిల్లి.
1: చెప్తా చెప్తా కథ కంచికి,
0: మనం నిద్రకి.
2: చివరగా మజ్ను చిత్రం నుంచి దాసనారాయణరావు రచనలు, లక్ష్మీకాంత్ ప్యారలాల్ సంగీతంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్ పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం దేవ్వ్రత్ సితార్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

సంగీతం శ్రీ డి నిచ్చల్, 6:10 భక్తిరంజని, శ్రీనాథ మహాకవి విరచిత అరుణోదయ వర్ణన, తర్వాత సన్నద గీతాలు వింటారు. 6:30 చింతన, బైబుల్ సూక్తులు. వ్యాఖ్యాత రెవరెండ్ కొలుకుల సురేష్ కుమార్. 6:30 పొలం పనులు, బెట్ట పరిస్థితులు, పంటల్లో జాగ్రత్తల గురించి శ్రీయాన సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7:15 ఈ మాసపు పాట హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:20 ఉదయ సమయాల్లో నేటి మాట. బ్యాంక్స్ నేషనలైజేషన్ డే సందర్భంగా విశేషాలు, తర్వాత సిపాయిల తిరుగుబాటు, మంగళ పాండే గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, తర్వాత రచయిత, నిర్మాత, దర్శకుడు సముద్రాల రాఘవాచారి గారి జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, అనంతరం లేఖావళి, శ్రోతల ఉత్తరాలు, మా కార్యక్రమాలపై మీ స్పందనను పోస్ట్ కార్డు ద్వారా లేదా ఈమెయిల్ aarpcvsp@gmail.com ఈమెయిల్ కానీ లేదా వాట్సాప్ నెంబర్ 7416172999 ద్వారా కూడా తెలియపరచవచ్చు. తర్వాత పుష్పాంజలి సమాచారం అని. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ రచనాశ్రీ బి శేఖర్. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీ ప్రాతా కృష్ణమూర్తి గానం, శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ సుసరపు సుబ్రహ్మణ్యం మృదంగం. 9:35 పాటపాలకి తెలుగు సినిమా పాటలు, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినవచ్చు. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12:40 భక్తి సంగీతం, శ్రీమతి ఐ మెహర్లత గానం, శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఏంజల్ ఉమెన్స్ కెట్టి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం. 2:31 బాలభారతి పిల్లల కార్యక్రమంలో బొండపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులు కదంబ కార్యక్రమం. ఇక 3:00 ధన్యోస్మి నాటకం, రచన స్నిగ్ధ, నిర్వహణ శ్రీ బేత రామసూరి ప్రకాశరావు, పర్యవేక్షణ శ్రీ తెతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇక సాయంత్రం ప్రసారాల్లో 5:00 యువవాణి యువజన కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు, 6:30 సాయం సమీరం, ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి స్వనిధి యోజన, తర్వాత ప్రేరణ, అనంతరం వ్యక్తిత్వం. 7:15 పల్లెసీమలు, సుస్థిర వ్యవసాయంలో జీవ నియంత్రణ పద్ధతుల ప్రాధాన్యత, వాడుకలో మెలకులు గురించి పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమామహేశ్వరరావు గారి ప్రసంగం, తర్వాత జానపద గీతం, అనంతరం వ్యవసాయ సమాచారం. 7:45 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం, 9:30 పార్లమెంట్ ముందస్తు సమస్యల గురించి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, రాత్రి 10:00 రవివాసర్య అఖిల భారతీయ సంగీత సభ, విదుషి శ్రీమతి బాలామణి ఈశ్వర్ గానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు. వాల్పేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పౌర విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం పాక్షికంగా మేఘకృతమే ఉంది. అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడవచ్చని తెలియపరుస్తున్నారు. మత్స్యకారులకు వాతావరణం వారి హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ తీరం. ఈరోజు రేపు 20వ తేదీ ఆంధ్రప్రదేశ్ తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని తెలియపరిచారు.

ఈ కాలంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళకూడదని సూచించారు. వాతావరణ వివరాలు విన్నారు. స్టూడియోలో సమయం 11:15:20 కావస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3:23 అనగా 927 కిలోహెచ్పై మీడియం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.